ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 23వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై 14వ తేదీ మంగళవారం శ్రోతలందరికీ శుభోదయం.

మీరు వింటున్నారు అర్చన. భారతీయ సంస్కృతిలో హనుమంతుడు ఒక దైవం మాత్రమే కాదు, భక్తి, శక్తి, జ్ఞానం, ధైర్యానికి పరిపూర్ణ ఉదాహరణ. రామాయణంలో హనుమంతుడి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తన హృదయాన్ని చీల్చి అందులో సీతారాములను చూపించిన గొప్ప ఘనత అయింది. మరి ఇవాళ క్షేత్ర దర్శనంలో ప్రయాగ్రాజ్లో ఉన్న బడే హనుమాన్ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు అర్చన. త్రివేణి సంగమం సమీపంలోని ప్రయాగ్రాజ్లో ఉన్న బడే హనుమాన్ మందిర్లో హనుమంతుడు నిద్రిస్తున్న స్థితిలో భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది. దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుంది. భూమి మీద నిద్రిస్తున్నట్టు ఉంటాడు ఆంజనేయుడు. వర్షాకాలంలో ఈ ఆలయం గంగానీటిలో మునిగిపోతుంది. గంగాదేవి హనుమంతుడికి స్నానం చేయిస్తుందని చెబుతారు.

మరొక పురాణం ప్రకారం లంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత హనుమంతుడు అలిసిపోయి అలహాబాద్ కోట సమీపంలో ఉన్న ఈ ప్రదేశంలో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు అని, అందువల్ల ఇక్కడ హనుమంతుడు శయనస్థితిలో ఉన్నాడని పురాణగాథ.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శిలో మనం మాట్లాడుకుంటున్నాం ప్రయాగ్రాజ్లో ఉన్న బడే ఆంజనేయ స్వామి ఆలయం గురించి. అయితే ఈ ఆలయం భారతదేశ రాజధాని ఢిల్లీకి 700 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నగరంలో సంగమం ఒడ్డున ఉంది. అలహాబాద్ని ఇప్పుడు ప్రయాగ్రాజ్ అని కూడా పిలుస్తున్నారు. అయితే ఆలయం గురించి చెప్పాలంటే ఇది బడే హనుమాన్ ఆలయం అని, బేడీ ఆంజనేయ స్వామి ఆలయం అని పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గంగా స్నానం చేయడానికి ప్రయాగ్రాజ్కు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ హనుమాన్ ఆలయాన్ని కూడా తప్పక సందర్శించాలని ఈ ఆలయానికి సంబంధించిన విశ్వాసం. అయితే ఇలా చేయకపోతే త్రివేణి సంగమంలోని గంగా స్నానం అసంపూర్ణంగా మిగిలిపోతుందని భక్తుల నమ్మకం.

క్షేత్రదర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం ప్రయాగ్రాజ్లో ఉన్న బడే హనుమాన్ ఆలయం గురించి. అయితే హనుమంతుని పునర్జన్మపై ఆధారపడిన ఈ ఆలయానికి సంబంధించి ఒక పౌరాణిక నమ్మకం ఉంది. హనుమంతుడు లంకను జయించి రాక్షసుల వధ తర్వాత వృద్ధాప్య ఛాయలకు చేరుకున్నట్ట. అప్పుడు సీతాదేవి హనుమంతుడికి వెన్ననిమిరి కొత్త జన్మనిచ్చి హనుమంతుడికి అమరత్వం అనే వరం ఇచ్చిందని చెప్తారు. హనుమంతుడికి జానకీదేవి చిరంజీవి అనే వరం ఇచ్చిన ప్రదేశం ఇదేనని పురాణ కథనం.

క్షేత్ర దర్శనంలో మనం ప్రయాగ్రాజ్లో ఉన్న బడే హనుమాన్ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఆలయానికి ఎవరు వెళ్లినా హనుమంతుడికి సింధూరాన్ని సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల బజరంగ బలి సంతోషిస్తాడని, భక్తులపై తన ఆశీస్సులను అందిస్తాడని నమ్మకం. ఆంజనేయుడు కలియుగంలో కూడా సజీవంగా ఉన్నారని భక్తులు నమ్ముతారు. రామనామం ఎక్కడ జపిస్తే అక్కడ హనుమంతుడు అదృశ్య రూపంలో ఉంటారని విశ్వసిస్తారు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: సమయం 7:05. కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా ఎడ్జ్ బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, భద్రత, సమానమైన అభివృద్ధిని పెంపొందించడానికి ఇది మార్గదర్శక విధానమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత

0: కీలకంగా మారిందని అన్నారు. ఐక్యరాజ్యసమితి ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించిందని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం 10 ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల మిషన్లలో 4,300 మందికి పైగా భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ నిరంతరం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తోందని, గ్లోబల్ సౌత్ ఆందోళనలు వినిపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
1: The world with too many conflicts and tensions, India has consistently fostered dialogue and diplomacy. We have sought to bridge differences, we have sought to find common ground. Our focus has been on mitigating the impact of these developments for the global system. From this, you can judge for yourself the level of India's commitment to a more secure, stable, prosperous world. These goals are best achieved through wider consultations and harmonizing different interests. We believe that India's presence in the Security Council will help strengthen decision making in this vital body.
0: శాశ్వతేతర సభ్యదేశంగా ఒకవేళ ఎన్నికైతే భారత్ 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వాయనాడును సందర్శించకపోవడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలను బీజేపీ విమర్శించింది. బీజేపీ ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రజలకు సేవ చేయడం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, అయితే నియోజకవర్గానికి వారి అవసరం ఎంతో ఉన్న తరుణంలో ఆయన, ఆయన సోదరి అక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలు బాధిత ప్రజలకు అండగా నిలబడలేదని ఆరోపించారు. గత లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించకుండా పోయిన ఒక చేపల వేట పడవ బంగాళాఖాతంలో బోల్తాపడి కనిపించింది. అందులో 9 మంది మత్స్యకారులు మరణించగా మరో 6 ఇంకా కనిపించకుండా పోయారు. ఈ ట్రాలర్ ఈ నెల 2వ తేదీన 15 మంది మత్స్యకారులతో శంకర్పూర్ సముద్ర నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం నాడు బంగాళాఖాతంలో బోల్తాపడిన ఈ పడవను గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి రాజేష్ మహతో పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావ్లో ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు.

0: ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నోకు రానున్నాయని తెలియజేశారు.
1: కాన్పూర్ కే పాస్ ఐతిహాసిక రూప్ సే డిఫెన్స్ ప్రొడక్షన్ కి యే పురానీ విరాసత్ హై జో కి అభి బ్రహ్మోస్ మిసైల్ కి ఇండస్ట్రీ జో యహాన్ పర్ స్థాపిత్ హుయీ హై ఔర్ మై ఆప్కో యే భీ బతలానా చాహతా హూం కి వహ్ సమయ్ దూర్ నహీ హై. కుచ్ హీ మహీనో కే అందర్ కుచ్ ఔర్ బడీ బడీ ఇండస్ట్రీ లక్నౌ కే ఆస్ పాస్ స్థాపిత్ హోనే జా రహీ హై ఔర్ అబ్ ముఖ్యమంత్రి జీ నే సహజ రూప్ సే ఉస్కి అప్నీ స్వీకృతి దే దీ హై.
0: అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా పేస్ బౌలింగ్ అగ్రగామి జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో జరిగినటువంటి టీ20 అంతర్జాతీయ సిరీస్లలో పరాజయాల తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. గురువారం నాడు కార్డిఫ్లో 2వ వన్డే ఆడనుండగా సిరీస్లో 3వది చివరి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 7:15. ఇది మన చట్టం, అక్రమ నిర్మాణాలు. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. అక్రమ నిర్మాణాలు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. నమస్కారం అండి బాబ్జీ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: అసలు ఈ అక్రమ నిర్మాణాలని ఎలా నిర్ధారిస్తారు?
1: అక్రమ నిర్మాణాలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే మనది కాని స్థలంలో, అది గవర్నమెంట్ది కావచ్చు, నాలా కావచ్చు, చెరువు కావచ్చు, ఇంకొకరిది కావచ్చు, అక్కడికి వెళ్ళి కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం కనుక

0: చేపడితే అది ఇల్లీగల్. అక్రమ నిర్మాణాలు ఏమిటి అంటే ఒక అథారిటీ ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి మనం ఎవరికో అప్రోచ్ అవుతాము, వాళ్ళు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ అనో ఏదో ఇస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ సిటీ. అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ, ఇప్పుడు ట్రైఫర్ కేట్ అయింది కాబట్టి జిహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీ ఇలా అయినాయి. ఇవి కాకుండా ఇంకా అర్బన్ లోకల్ బాడీస్ అంటారు,
1: మున్సిపాలిటీస్,
0: గ్రామ పంచాయతీలు అయినా సరే, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బిల్డింగ్కి కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్కి కాకుండా అతిక్రమించి మనం ఏదైనా చేస్తే దాన్ని కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని అంటారు. అంటే మీది కాని స్థలంలో మీరు కట్టినా, మీకు ఇచ్చిన పర్మిషన్ని అతిక్రమించి కట్టినా, ఇవి రెండు కూడా ఇల్లీగల్ అని అంటారన్నమాట.
1: సాధారణంగా ఇల్లు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, ఈ అక్రమ నిర్మాణాలు ఏముంటాయి?
0: సాధారణంగా మనము సపోజ్ నా స్థలం అనుకుంటాను, నేను మున్సిపల్ కార్పొరేషన్ని అప్రోచ్ అవుతాను, ప్లాన్ అప్రూవల్ చేయించుకుంటాను. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మన రాష్ట్రంలో టీజీ బీపాస్ అనేటువంటి ఒక ఫెసిలిటీ, యాప్ బేస్డ్ ఫెసిలిటీ. దీని ప్రకారం ఏంటంటే ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు, అప్లికేషన్ ఓపెన్ చేసుకుని మనం సబ్మిట్ చేయాల్సినటువంటి డిగ్రీ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా అప్రూవల్ వస్తుంది. దట్ ఈస్ ప్రొవిజనల్ అప్రూవల్, అంటే టెంటేటివ్గా అప్రూవల్ ఇస్తారు. అది మళ్ళీ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్స్.
1: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని,
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే ఇది కూడా త్వరగా, అంటే అంతకుముందు ఒక గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగితే టైం అవుతుందని, ఇటువంటివన్నీ కూడా బైపాస్ చేయడం కోసం, అంటే కట్టెలు చేయడం కోసం ఈ టీజీ బీపాస్ అనేది తీసుకొచ్చారు.
1: అంటే పెరుగుతున్న సాంకేతికతను పూర్తిగా వినియోగించుకునే విధానం,
0: వినియోగించుకోవడం. అంటే పాత పద్ధతుల్లో డిలేస్ ఉంటాయి కాబట్టి ఇది త్వరితగతిని కంప్లీట్ చేయడం కోసం ఉద్దేశించబడినటువంటి ఒక ఫెసిలిటీ.
1: సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కి నిజ నిర్ధారణకు వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్ గా ఉంటే ఆ పర్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది.
0: ఆన్ రికార్డ్ ఆన్ గ్రౌండ్ రెండు ఒకటేగా ఉండాలి. మీకు ఇచ్చినటువంటి బిల్డింగ్ పర్మిషన్లో మీకేదో, ఉదాహరణకి నేను చెప్తాను, ఒక 200, 230, 40, 50 గజాల లోపల మీకు ఒక స్టిల్ట్ ఫర్ పార్కింగ్, స్టిల్ట్ అంటే పార్కింగ్, తర్వాత 2 అప్పర్ ఫ్లోర్స్ 3 అప్పర్ ఫ్లోర్స్, దాన్ని అతిక్రమిస్తే 2 కాకుండా 3 కాకుండా కడితే అది అతిక్రమణ. అక్రమ నిర్మాణం అంటే అతిక్రమణించడమే. తర్వాత సెట్ బ్యాక్స్ అంటారు, అంటే ఆ ఇంటికి ముందు, కట్టబోయే ఇంటికి ముందు ఉన్నటువంటి రోడ్డు విడ్తిని బట్టి మీకు సెట్ బ్యాక్స్ ఇస్తారు. ముందు ఎంత ఉండాలి, మూడు వైపులు ఎంత ఉండాలి, చెట్లు ఎన్ని నాటాలి, తర్వాత ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎన్ని ఉండాలి, ఇవన్నీ కూడా దానిలో పొందుపరుస్తారు. ఏది బిల్డింగ్ పర్మిషన్లో వీటిని పట్టించుకోకుండా వీటిని అతిక్రమిస్తే అప్పుడు అది అతిక్రమణ అవుతుంది.
1: ముఖ్యంగా గమనిస్తుంటాం బాబ్జీ గారు, సెట్ బ్యాక్స్ ని పాటించకుండా నా రూమ్ సైజ్ పెరుగుతుందనో, మాక్సిమం ప్లేస్ ని కట్టుకుంటూ వీళ్ళకి వెంటిలేషన్ సమస్య వచ్చేసి పక్కింటి వాళ్ళకు కూడా వెంటిలేషన్ సమస్య కలిగించే సందర్భాలు చూస్తుంటాం. అలాంటి సమయాల్లో ఎలా అప్రోచ్ కావాలి, దీని రిడ్రెసల్ మెకానిజం ఏంటి?
0: నైబర్స్ కానీ కన్సర్న్డ్ సిటిజన్స్ కానీ, ఆ ఏరియాకు ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, ఎవరైనా సరే దాన్ని మా మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావచ్చు. రాతపూర్వకంగానే వెళ్ళి మౌఖికంగా కానీ చెప్తే వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇటువంటి డీవియేషన్స్ కనుకైతే నిర్మాణంలో, ఒకటి దాని మీద సివిక్ ఫెసిలిటీస్ మీద, జనరల్ ఎన్విరాన్మెంట్ మీద కూడా, ఉదాహరణకి సపోజ్ పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఫ్లోర్స్ కడితే ఎక్కువ మంది ఇన్మేట్స్ దానిలోకి వస్తారు, ఎక్కువ 2-వీలర్స్ 4-వీలర్స్ వస్తాయి, ఆ రోడ్డు మీద ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది, ఎమర్జెన్సీలో మీకు బయటకు వెళ్లడానికి రావడానికి, ఫైర్ సర్వీస్ ఎవరైనా గనక ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్ రావడానికి, అది కాకుండా మీకు వెంటిలేషన్ తగ్గిపోతుంది. అంటే సెట్ బ్యాక్స్ లో చుట్టూ ఇంతింత ప్లేస్ ఇవ్వాలని వదిలిపెట్టాలంటే, ఎందుకంటే ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ కోసం, గాలి కోసం, వెలుతురు కోసం, దాన్ని ఏన్షియంట్ లైట్ అంటారు. అంటే ఇంతకాలంగా నాకు లైట్ వస్తుంది, ఇప్పుడు ఈ పక్కన అతను వచ్చి ఇతను కట్టడం వల్ల, కట్టడం వల్ల మూసుకుపోయిందని అతను వెళ్ళొచ్చు ఎక్కడికి. ఇది కాకుండా వాటర్, గ్రౌండ్ వాటర్ ఉందనుకోండి, ఇతను గనక అవసరానికి మించి అతిక్రమించి కడితే ఎక్కువ గ్రౌండ్ వాటర్ని డ్రా చేయడం వల్ల పక్క వాళ్ళకి డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎలక్ట్రిసిటీ లోడ్ సరిపోక ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్స్ అయిపోతే మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి, దానికి మళ్ళీ ఎలక్ట్రిసిటీ వల్ల ఏరియాలో డెవలప్మెంట్ ఛార్జెస్ అనే అదనంగా ఇస్తారు. ఇదంతా చైన్ రియాక్షన్. అండ్ డ్రైనేజ్ అండ్ సివరేజ్ కూడా కనెక్షన్ ఒకటి ఉంటుంది. వాళ్ళు అంత సివరేజ్ని ఇది హ్యాండిల్ చేస్తుంది, ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్, అది కూడా కొంచెం కష్టమే. ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాదాపు ఒక 2 డజన్ల ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఒక్క వ్యక్తి కనుక అతిక్రమించి నిర్మాణాలు చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కాకుండా ఆ వీధిలో ఉన్న వాళ్ళకి, ఆ కమ్యూనిటీలో నివసించే వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి.
1: బాబ్జీ గారు,

0: ఈ అక్రమ నిర్మాణాల పట్ల ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాచారం ఇచ్చి సంబంధిత అధికారులకు తెలియపరిచినట్లయితే, అది మౌఖికంగా కానీ రాతపూర్వకంగా కానీ ఒక వార్తారూపకంగా కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినట్లయితే అధికారుల చర్యలు ఏ విధంగా ఉంటాయి?
1: ఫస్ట్ ఏం చేస్తారు జనరల్గా జీహెచ్ఎంసీ వాళ్ళు, స్టాప్ వర్క్ అనేటువంటి ఒక నోటీస్ ఇస్తారు, ఫాలోడ్ బై ఒక వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ నోటీస్ని అందుకున్న తర్వాత ఇంటి ఓనర్, ఇంటి యజమాని ఎవరైతే కడుతున్నాడో, లేకపోతే కాంట్రాక్ట్కి ఇచ్చుండొచ్చు, మేస్త్రికి ఇచ్చుండొచ్చు, ఎవరికైనా ఇచ్చుండొచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాన్ అప్రూవల్ తీసుకొని కమర్షియల్గా కట్టేస్తుంటారు, స్టిల్ట్ని షాపింగ్ కాంప్లెక్స్కి ఇచ్చేస్తుంటారు, పార్కింగ్కి వాడకుండా ఇంకొక దానికి వాడేస్తుంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వచ్చి చూడాల్సిన బాధ్యత. ఫస్ట్ స్టాప్ వర్క్ నోటీస్ ఇస్తారు, స్టాప్ వర్క్ నోటీస్ ఇచ్చిన తర్వాత వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. ఒకవేళ గనక వాళ్ళు వినకపోతే మున్సిపల్ అథారిటీస్కి ఏ హక్కు ఉంటుందంటే ప్రాపర్టీని సీజ్ చేసే హక్కు ఉంటుంది. ఒకవేళ అప్పటికే గనక కట్టేసి ఉంటే దాన్ని డెమాలిష్ చేసే హక్కు ఉంటుంది. ఇన్ని రకాల స్టాట్యుటరీ పవర్స్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అండ్ అబోవ్ వీళ్ళకందరికి కూడా ఈ హక్కులు ఉంటాయన్నమాట. అది వాళ్ళ బాధ్యత.
0: ఇది కేవలము అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందడం వరకే మార్గముందా, ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా?
1: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా, ముందుగా ఆపడం బెటర్. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత అతనికి ముందుగా చెప్పి అతన్ని కరెక్ట్ చేయకపోతే అతను కూడా నష్టపోతాడు, ఎవరు నిర్మాణం చేసే అతను వ్యక్తి కూడా నష్టపోయే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ మున్సిపల్ అథారిటీ లెవెల్లోనే కంప్లైంటో లేకపోతే గ్రివెన్స్ వచ్చిన వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని కరెక్షన్ చేసి లేదంటే ఫైన్ వేసో. ఇక్కడ రెగ్యులరైజేషన్ ఉండదు, ఇంకా డీవియేషన్స్కి రెగ్యులరైజేషన్ ఉండదు. అది వదిలిపెడితే మీరు అన్నది ఏంటి, ఇది కాకుండా మున్సిపల్ అథారిటీస్ కాకుండా ఇంకా వేరే లెవెల్ రిడ్రెసల్ ఆఫ్ గ్రివెన్స్ ఏదన్నా ఉందంటే సివిల్ కోర్టుకు వెళ్ళొచ్చు. మున్సిపాలిటీ వినకపోతే మున్సిపాలిటీ అఫీషియల్స్ని పార్టీ కూడా చేయొచ్చు. ఒకవేళ అది అపార్ట్మెంట్స్ కనుకైతే, ఒకవేళ ఫ్లాటో అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు కనుక వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉందా లేదా చూసి వాళ్ళకు కూడా ఇటువంటి ఈ మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా డిప్రైవ్ అవుతారు కదా. వాళ్ళైనా కోర్టుకు వెళ్తారు, లేదంటే కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తారు, లేకపోతే ఈ అక్రమ కట్టడం ఆపకుండా గనక కంటిన్యూ చేస్తే కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ పిటిషన్ అంటారు, రిట్ ఆఫ్ మాండమస్ అంటారు, అగెన్స్ట్ ద గవర్నమెంట్, అగెన్స్ట్ జీహెచ్ఎంసీ అఫీషియల్స్ అండ్ బిల్డర్ మీద, కాంట్రాక్టర్ మీద, ఓనర్ ఆఫ్ ది ప్లాట్ మీద, ల్యాండ్ ఓనర్ను, వాళ్ళందరి మీద వాళ్ళందరినీ కూడా పార్టీలు చేసి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి అగెన్స్ట్కి వెళ్ళొచ్చు. ఇది కాకుండా ఒక పెద్ద బిల్డింగ్ ఏదో స్ట్రక్చర్ వస్తుంది కాంప్లెక్స్ లాంటిది, ఆ కాంప్లెక్స్ ఆ స్ట్రక్చర్ వల్ల గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోవచ్చు, లేకపోతే ఇంకొక ప్రాబ్లం రావచ్చు, అప్పుడు పిల్లు కూడా వేయచ్చు.
0: పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్
1: వేసే అవకాశం ఎవరికి ఉంటుందో వాళ్ళకే, అంటే డైరెక్ట్గా కన్సర్న్డ్ పార్టీ పిల్లు వేయడానికి లేదు, అఫెక్టెడ్ పార్టీ సింగులర్గా వెళ్ళి వేయడానికి లేదు, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వేరే వాళ్ళు వెళ్ళచ్చు.
0: అంటే సమాజానికి జనరల్ గా అందరికీ ఉపయోగకరంగా ఉండాలి, నష్టం జరగకూడదు అన్న భావనతో వేయచ్చు. మనము తరచుగా గమనిస్తూ ఉంటాము, వార్తల్లో కూడా చూస్తుంటాము, ఒక అపార్ట్మెంట్ బ్యాంక్ లోన్ ప్రాసెస్ చేసుకుని జీతంలోంచి ఈఎంఐ కట్టుకుంటూ కొన్నాము, ఆ తదనంతరము దానికి సరైన పర్మిషన్స్ లేక దాన్ని కూల్ చేయడానికి అధికారులు వచ్చారని, మేము అన్ని విధాలుగా సరిగ్గా ఉన్నప్పటికీ మాకు లోన్ శాంక్షన్ అయిపోయి మేము అపార్ట్మెంట్ కొన్నప్పటికీ మాకు అవస్థ వచ్చింది అని అంటూ బాధపడే వాళ్ళని గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్లు కానీ ఫ్లాట్లు కానీ కొనేటప్పుడు కొనుగోలుదారు మీరు అన్నట్టు ముందు జాగ్రత్త చర్యగా ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని పూర్తిగా సాటిస్ఫై అయ్యి ఆ తర్వాత కొనాలంటారు?
1: ఇది చాలా మంచి ప్రశ్న. జనరల్గా అపార్ట్మెంట్స్ అనగానే నోటిఫై చేస్తారు, మంచి మంచి కలర్లు బ్రోషర్స్ వేస్తారు, సరే ఏరియా మంచిది బాగానే ఉందని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిందంటే టైటిల్ ఆఫ్ ద ల్యాండ్, ఆ పేపర్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఇస్తారు, అది ఈయన పేరు మీద ఉందా, అంటే ఎవరైతే అమ్ముతున్నారు, అమ్మే వ్యక్తి అది బిల్డరో కాంట్రాక్టరో ఎవరు అతని పేరు మీద ఉందా, ల్యాండ్ క్లియర్గా ఉందా, అది అసైన్డ్ ల్యాండా, చెరువుల్లో కట్టారా, కాలువల పక్కన కట్టారా, ఇది చూసుకోవాలి. ఎఫ్టీఎల్లో కనుక కడితే నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్లో వస్తారు, ఎందుకంటే వాటర్ పబ్లిక్ ప్రాపర్టీ, ఫారెస్ట్ పబ్లిక్ ప్రాపర్టీ, రోడ్స్ పబ్లిక్ ప్రాపర్టీ, వాటిని ఎన్క్రోచ్ చేయడానికి అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఫ్లాట్స్ కొనేవాళ్ళు ఇంకా చూడవలసిన ఏంటంటే వాటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఇచ్చినారా, ఫైర్ సేఫ్టీ క్లియరెన్సెస్ ఇచ్చారా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏమైనా ఇచ్చినారా, అన్నిటికీ అన్ని కాదు వర్తించు, కొన్నిటికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్దవి ఒకవేళ హై రైజ్ ఇది బిల్డింగ్స్ కనుకైతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఏమైనా ఆ జోన్లోకి వెళ్తే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారా, ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చినారా, ఇంతకంటే ముందు అన్నిటికంటే ముందు అసలు దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంది.

0: ఉందా లేదా. జిహెచ్ఎంసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు.
1: ఒక సామాన్యుడికి తక్కువ ధరకు వస్తుందనో ఆఫర్లు ఇస్తున్నాడనో ఇలాంటి వాటికి మోసపోకుండా ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక నిష్ణాతుడైన ఒక అడ్వకేట్ కానీ ఈ సంబంధిత రంగంలో నిష్ణాతులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పక్కా లీగల్ అడ్వైస్ తీసుకున్నట్లయితే ఆ తర్వాత ముందుకెళ్ళడానికి దారి సుగమం అవుతుందంటారా?
0: ఖచ్చితంగా. అన్ని లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంటు ఫ్లాటు లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఒక ఫ్లోరో కొంటున్నప్పుడు ఒక 10,000, 5,000, 15,000, 20,000 దాని వాల్యూని బట్టి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఈ పేపర్లన్నీ ఇస్తే అతను లీగల్ అడ్వైస్ ఇస్తారు. లేదా కాస్త అవగాహన ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇంతకుముందు ఫ్లాట్ కొన్నవాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళనన్నా అడగాలి వాళ్ళు ఏం ప్రొసీజర్ ఫాలో కావాలి. ముఖ్యంగా చెరువు ఉందా, కాలువ ఉందా, రోడ్డు ఉందా, అసైన్డ్ ల్యాండా, ఫారెస్ట్ ల్యాండా, ఇది చూసుకోవాలి. తర్వాత బిల్డింగ్ వైలేషన్ లేకుండా అన్ని కరెక్ట్గా వచ్చిందా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిందా, అది నిజమా కాదా,

0: తర్వాత ముందుకు వెళ్ళడానికి దారి సుగమం అవుతుందంటారా?
1: ఖచ్చితంగా. అన్ని లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంటు, ఫ్లాటు, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఒక ఫ్లోరో కొంటున్నప్పుడు ఒక 10,000, 5,000, 15,000, 20,000 దాని వాల్యూని బట్టి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఈ పేపర్లన్నీ ఇస్తే అతను లీగల్ అడ్వైస్ ఇస్తారు. లేదా కాస్త అవగాహన ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇంతకుముందు ఫ్లాట్ కొన్నవాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళనన్నా అడగాలి వాళ్ళు ఏం ప్రొసీజర్ ఫాలో కావాలి. ముఖ్యంగా చెరువు ఉందా, కాలువ ఉందా, రోడ్డు ఉందా, అసైన్డ్ ల్యాండా, ఫారెస్ట్ ల్యాండా, ఇది చూసుకోవాలి. తర్వాత బిల్డింగ్ వైలేషన్ లేకుండా అన్ని కరెక్ట్గా వచ్చిందా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిందా, అది నిజమా కాదా. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఫేక్ చేసి ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి, దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఒక లీగల్ మ్యాగజిమ్ ఉంది, విజిలెంటిబస్ నాన్ డ్యూరెంటిబస్ జ్యూరా సబ్వీనియన్స్ అని ఒక లీగల్ మ్యాగజిమ్. దానిలో ఏంటంటే చట్టం ఎప్పుడు జాగరూకతతో మేలుకొని ఉండే వాళ్ళకి మాత్రమే మేలు చేస్తుంది, నిద్రపోయే వాళ్ళకి చట్టం మేలు చేయదు. కాబట్టి నిద్రపోకుండా మేల్కొని ఇవన్నీ తెలుసుకొని కష్టపడిన సొమ్ము, లోను, ఇంకేదో ఆస్తులమ్మో కొనుక్కున్న తర్వాత ఈ ఇబ్బందులు పడకూడదని,
0: చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోకుండా
1: ఏం ప్రయోజనం,
0: ముందుగానే జాగ్రత్త పడడం మంచిదంట. చివరిగా ఒక ప్రశ్న అడ్వకేట్ గారు, ఒక చిన్నపాటి డీవియేషన్ లేదంటే ఒక పైన పెంట్ హౌస్ లాంటిది ఏదో వేసుకుంటారు, అది ఇచ్చిన పర్మిషన్ దాటి కొంత కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, లేదు మీరు అన్నట్టు స్టిల్ట్లో అంటే పార్కింగ్లో పూర్తిగా పార్కింగ్ వదలకుండా కొంత భాగాన్ని ఒక రూమ్ కిందనో వాచ్మెన్ రూమ్ కిందనో, ఒరిజినల్ ప్లాన్లో ఉండదు అది, కానీ చేసుకుంటారు. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ని ఇతరులకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉన్న వాటిని క్రమబద్ధీకరించే వ్యవస్థ ఏమైనా ఉందా, చేసుకోవచ్చా?
1: 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వమే ఇటువంటివి ఏమన్నా ఉంటే మీరు చేసుకోండి. అంటే టోటల్ డీవియేషన్ ఉండకూడదు, వితిన్ ది పర్మిటెడ్ 4 వాల్స్ లోపల స్మాల్ డీవియేషన్స్ ఏమైనా ఉంటే మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే నిజాయితీగా చేసేస్తాం.
0: కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నిర్మాణం అంటూ చేపడితే పూర్తి పర్మిషన్స్ తీసుకొని దాన్ని అతిక్రమించకుండా కట్టుకొని ప్రశాంతమైన జీవనం గడపాలి. అంతేకాకుండా ఎవరైనా ఇలాంటి అతిక్రమణలు జరిగినప్పుడు నాకెందుకులే అనుకోకుండా ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే సమాధహితం కోరి మన బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు బాబుజీ గారు, నమస్కారం.
1: నమస్కారం.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం అక్రమ నిర్మాణాలు ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు.

జనరంజనిలో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ముందుగా వినేద్దాం వెలుగు నీడలు సినిమా నుంచి. ఈ పాటను అడుగుతున్నారు కీసర మండలం గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్ మల్లేష్ గౌడ్, ఇంకా పెద్ద అంబరపేట నుంచి గుండు అంబాదాస్ లావణ్య. వీళ్ళందరి కోసం ఈ పాట. ఘంటసాల సుశీల పాడారు ఈ పాటని. శ్రీశ్రీ రచన, పెంజాల సంగీతం అందించారు.

మీరు వింటున్నారు జనరంజని. వినసొంపైన సంగీతాన్ని సృష్టించడానికే పుట్టాడు ఆయన అనిపిస్తుంది. ఆయన పాట అనగానే చెవి కోసుకునేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. 40 ఏళ్ల క్రితం ఆయన స్వరపరిచిన పాటలు ఇప్పటికీ సెల్ఫోన్లో మోగుతూనే ఉన్నాయి. సంగీత ప్రపంచంలో ఆయన పాటలు వేదల్లాంటివి. ఆయనే ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్. ఈరోజు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా మరో చరిత్ర సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎల్ఆర్ఈశ్వరి పాడిన పాట ఆత్రేయ రచన. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతల పుట్టుపాక నుంచి తిరుమలయ్య ఆండాళ్, ఇంకా భవానీ వెంకట్, మిథున్, మహదేవ్.

గుప్పెడు మనసు సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. మెహదీపట్నం నుంచి సిహెచ్ వెంకటస్వామి, అలివేలు మంగమ్మ, ఇంకా పుట్టపాకి నుంచి బులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, జిబ్లాక్పల్లి నుంచి చక్రపాణి, చందన, వీళ్ళందరి కోసం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన పాట ఆత్రేయ రచన, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు జనరంజని. హరుడు ప్రేక్షకుడు ఆయనకు రెండు కళ్ళు, కలం చలన చిత్రం ఆయనకు పంచప్రాణాలు. తాను పోషించిన పాత్రలతో ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన రాసిన మాటలతో, తీసిన చిత్రాలతో ఎందరో ప్రేక్షకులను నవ్వించారు, ఏడిపించారు, ఆలోచింపజేశారు. తన పాండిత్యంతో పరమశివుణ్ణే పరవశింపజేసి విలక్షణ నటనకు మారుపేరుగా నిలిచి అశేష ప్రేక్షక ప్రపంచాన్ని రంజింపజేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ల భరణిగారి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా మీదిన

సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్నారు. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండియ దివ్యాశ్రీను, ఇంకా నిజామాబాద్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను. కేజే యేసుదాస్ వాడారి పాటని జన్నవిత్తుల రచన, వీణాపాణి సంగీతం అందించారు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: అభిలాష సినిమా నుంచి పాట నడుతున్నారు గజ్వేల్ నుంచి శైల వెంకటేష్ సుగుణ, ఇంకా వనశిలిపురం నుంచి దోనాల రేణుక బాలాజీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానికి పాడారు ఈ పాటని. వేటూరి రచన ఇళయరాజా సంగీతం అందించారు.

0: జ్యోతి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానికి పాడిన పాట ఆత్రేయ రచన చక్రవర్తి సంగీతం. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు పార్సిగుట్టని చేకనాథం మంగ, విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్, చౌటపల్లి నుంచి హేమలత విశ్వనాథ్.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. హలో, గుడ్ మార్నింగ్, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: పెద్దంబర్పేట నుంచి అంబదాస్ మాట్లాడుతున్నాను.
0: అంబదాస్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా అండి?
0: మేము చాలా బాగున్నాం అండి. సో చెప్పండి, ఈరోజు ఏ పాట వింటారు జనరంజన్ లో?
1: ముద్దుల మామయ్య నుంచి మామయ్య అన్న పిలుపు సార్.
0: తప్పకుండా మీరు కోరుకున్న పాటను ప్లే చేస్తామండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: నమస్తే, గుడ్ మార్నింగ్. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: శుభోదయం. గుట్ల రమేష్, వరంగల్ సార్.
0: రమేష్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్. మీ అంతా మంచిదేనా సార్?
0: అంతా మంచిదండి. వరంగల్ లో వర్షాలు పడుతున్నాయా?
1: మామూలుగా పడుతున్నాయి సార్.
0: ఓకే, సో చెప్పండి, ఈ రోజు ఏ పాట వింటారు జనరంజన్ లో?
1: రాక్షసుడు.
0: ఓకే, రాక్షసుడు నుంచి మీరు కోరుకున్న పాటను తప్పకుండా ప్లే చేస్తామండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో, గుడ్ మార్నింగ్. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు
1: సార్? నా పేరు గోన రవి, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడ దగ్గర నుంచి మాట్లాడుతున్నా సార్. గుడ్ మార్నింగ్ సార్.
0: రవి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్. మీరు బాగున్నారండి?
0: నేను చాలా బాగున్నాం రవి గారు. సో రవి గారు జనరంజన్లో ఏ పాట కోరుకుంటున్నారు?
1: చలిగాలి కుట్టినమ్మ.
0: తప్పకుండా మీరు కోరుకున్న పాటను ప్లే చేస్తామండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో, గుడ్ మార్నింగ్. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్, నా పేరు భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
0: భాస్కర్ రావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
0: మేము చాలా బాగున్నాం భాస్కర్ రావు గారు. సో చెప్పండి, ఈరోజు జనరల్ లో ఏ పాట వింటారు?
1: సంక్రాంతికి వస్తున్న సినిమాలో గోదావరి గట్టు సాంగ్.
0: తప్పకుండా భాస్కర్ రావు గారు, మీరు కోరుకున్న పాటను ప్లే చేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడు మనతోనే ఉంటుంది, మన అందరి జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు జనరంజని శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు గమనిక, ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 0400 జత చేసి 2324085522 2324085853 మరో నెంబర్ 2955095923 ఈ నెంబర్లకి ఫోన్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడచ్చు.

మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో కళ్యాణి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఓల్డ్ మలకపేట నుంచి కిరణ్, జ్యోతి, సుబ్రహ్మణ్యం, మహాలక్ష్మి, అల్మాజ్గూడ నుంచి రవికుమార్, జోగులాంబ గద్వాల నుంచి ఆనందరావు, ప్రదీప్, వీళ్ళందరి కోసం మనీ సినిమా నుంచి శ్రీమూర్తి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటని వినిపిస్తున్నాం.

పాసు వచ్చింది సినిమా ఛాన్సు ఇంకా వేసే మిర్రర్ డోసు.

0: அரிசிதா சட்டுன பட்சில தகுல கோக்கு முங்கு பாரி வகே மிசேசு அச்சு ஹிரவுந்திப்பாச வச்சிந்து சினிமா சான்சு ఇంకా
1: మనీ సినిమా నుంచి సూపర్ సాంగ్ విన్నారు కదా. శ్రీమూర్తి ఇంకా సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాడారు ఈ పాటని. సిరివెన్నెల రచన, శ్రీమూర్తి సంగీతం అందించారు, శ్రోతలు గమనించగలరు.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: మీరు వింటున్నారు జనరంజని. మా ఫోన్ నెంబర్ 0402324-0852. కన్నవారి కళలు సినిమా నుంచి పాటను అడుగుతున్నారు అనిత, ఇంకా సీతాఫలమణ్ నుంచి. అలాగే నార్కెట్పల్లి ఎమ్మని నుంచి పున్న వెంకటేశం, హేమలత, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక భానుప్రకాష్, బచ్చనపేట నుంచి కే పాండు, వీళ్ళందరి కోసం ఈ పాట. వి రామకృష్ణ సుశీల పాడారి పాటని డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన.

0: మీరు విన్న ఆ పాట కొత్త జీవితాల సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానికి పాడారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, ఇళయరాజా సంగీతం. ఈ పాటను అడిగిన శ్రోతలు వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, మను యామిని, బెంగళూరు విల్సన్ గార్డెన్ నుంచి మూర్తి మంగమ్మ, కర్ణాటక చిన్నతిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, కడప నుంచి దస్తగిరి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: జనరంజనిలో చివరిగా మురారి సినిమా నుంచి పాటనడుతున్నారు. కొత్తపేట అల్కాపురి నుంచి యలగందుల రమేష్, వకలాదేవి. ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి దండా సునీత. ఆదిబట్ల కారడి నుంచి గోపి కిషన్, ఉమావతి. ఉదిత్ నారాయణ్ పాడారి పాటని, మణిశర్మ సంగీతం, సుద్దాల అశోక్ తేజ రచన.

ఇది వాళ్ళ జనరంజని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై నుంచి రిలే వింటారు. మళ్ళీ మనం 10 గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్ లో కలుసుకుందాం. అందాక వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: रमेश गोखले।
1: आप कमल शर्मा को दीजिए इजाजत, नमस्कार।
2: आज के फनकार।
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సింగరేణి సంస్థ విస్తరించిన ప్రాంతాల్లో నిన్నటి నుంచి కొనసాగుతోన్న సింగరేణి భరోసా యాత్ర ఈరోజు రెండవ రోజు భూపాల్పల్లి, గోదావరిఖని, మంచిర్యాలలో కొనసాగుతోంది. ఉదయమే భూపాల్పల్లి కేటీకే 8 గనిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందం అనంతరం తాడిచెర్లకు బయలుదేరి వెళ్లింది. సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరికొద్దిసేపట్లో పరిశీలిస్తారు. గత 10 కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాల వల్ల సింగరేణి కార్మికుల్లో ధైర్యం, భరోసా సన్నగిల్లాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భూపాల్పల్లి కేటీకే 8 గని వద్ద ఆయన కార్మికులతో మాట్లాడుతూ, తాము రాజకీయం చేయడానికి రాలేదని, కార్మికుల కుటుంబాల్లో సంతోషం నింపడానికే వచ్చామని స్పష్టం చేశారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీని ఒప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా కేటాయించామని వివరించారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సింగరేణిని బలోపేతం చేసి మళ్లీ లాభాల బాట పట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2200 మంది అధికారుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా తరహాలో అధికారుల వేతన సవరణ, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలు చేయాలన్న అధికారుల విజ్ఞప్తులను ప్రాధాన్యతగా పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో యునానీ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి నాణ్యమైన చికిత్స అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఆయుష్ శాఖ పనితీరు, నిజామియా టిబ్బీ హాస్పిటల్ సేవలపై సమీక్ష నిర్వహించిన మంత్రి, హాస్పిటల్లో నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవన పనులను వేగవంతం చేసి వచ్చే జనవరి నాటికి పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. ఎవర్గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్గ్రీన్ హిట్స్లో 2000 నుంచి 2005 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం. మీకు నచ్చిన హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ముందుగా మీకోసం వచ్చేస్తుంది అనుకోకుండా ఒకరోజు సినిమా నుంచి స్మిత పాడిన పాట, సెడివెన్నెల రచన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను అడిగిన శ్రోతలు నిర్మల్, బీరవెల్లి నుంచి జిందం భూమయ్య వనమాల, నందిపేట నుంచి వెంకటేష్.

0: కానీ మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు నిజం సినిమా నుంచి పాట నడుతున్నారు కరీంనగర్, అమన్ గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్, ఇంకా ఆర్మూర్ నుంచి జిందం నరహరి లక్ష్మి వీళ్ళ కోసం ఈ పాట. ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీతంలో ఉషతో కలిసి పాడిన పాట, కులశేఖర్ రచన.

నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. సినిమా నుంచి పాటనడుతున్నారు పాపిరెడ్డి కాలనీ నుంచి సిహెచ్ హనుమంతరావు, ఇంకా నిజామాబాద్ నందిపేట నుంచి నరేష్ నందిని స్నేహిత, ఇంకా మూసాపేట నుంచి నరేష్ రోజా, రంగారెడ్డి శంకరంపల్లి నుంచి మోటకృష్ణ సంతోష స్పందన, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు, సిరివెన్నెల రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు గమనిక, ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324052, 2324085, మరో నెంబర్ 2955092323.

నువ్వు నాకు నచ్చావ్ సినిమా నుంచి చిత్ర శ్రీరామ్ ప్రభు పాడిన పాట అది, సిరివెన్నెల రచన, కోటి సంగీతం. ఈ పాట నడిగిన శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా, నల్లకుంట నుంచి మీనా అని, గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు విందాం ఖడ్గం సినిమా నుంచి పాట నడుపుతున్నారు పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకర్ అభిరామ్, ఇంకా పార్సిగుట్ట నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్, ఎడవల్లి నుంచి జనకంపేట నుంచి శ్యామ్లాల్ జగన్మోహన్. సుమంగళి పాడారు ఈ పాటని. సిరివెన్నెల రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

జేఎం సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్, ఇంకా కొత్తగూడెం నుంచి రాజేష్ కన్న చిన్నపాసి, నిజామాబాద్ నుంచి అరుణ, రాజేందర్, ఉషా పాడారి పాటని కులశేఖర్ రచన, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చంద్రముఖి సినిమా నుంచి పాటను అడుగుతున్నారు తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ నగర్ నుంచి బండారు త్రిమూర్తులు నాగలక్ష్మి, ఇంకా భూదాన్ పోచంపల్లి, మాధవరెడ్డి చౌరస్తా నుంచి బావండ్ల రాజు మమత, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు ఈ పాటని. భువనచంద్ర రచన, విద్యాసాగర్ సంగీతం అందించారు.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: నాని సినిమా నుంచి పాట నడుగుతున్నారు. హన్మకొండ నుంచి, తరాలపల్లి నుంచి బుచ్చయ్య, ఇంకా పార్సిగుట్ట నుంచి స్వర్ణలత. హరిహరన్ హరిణి పాడారి పాటని చంద్రబోస్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం ఇంద్ర సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్న శ్రోతలు ములుకలపల్లి నుంచి రవళి, నాగ నిర్వాణ్, యాదాద్రి వలిగొండ నుంచి ఇదునూరి లక్ష్మయ్య, బుధాన్ పోచంపల్లి, గాంధీనగర్ నుంచి ఎలగందల సిద్ధులు శారద, ఉమ్మడి నుంచి దివాకర్ విమల, భువనగిరి మీనానగర్ నుంచి సుదర్శన్ విజయ. వీళ్ళందరి కోసం ఈ పాట కెకె మహాలక్ష్మి పాడారు. సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం అందించారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెం, మణుగూరులో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం ఈరోజు భూపాల్పల్లి, గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ ఉదయమే భూపాల్పల్లిలో యాత్ర మొదలైంది. ముందుగా కేటీకే 8 గనికి వెళ్లిన కేంద్ర మంత్రి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కాగా కొద్దిసేపటి క్రితం సింగరేణి భరోసా యాత్ర తాడిచెర్ల చేరుకుంది. సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావుతో సహా పలువురు నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల డిజైన్ల ఖరారు, మెయింటెనెన్స్ సదుపాయాలపై మాట్లాడనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు మనోహర్లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీలతో సమావేశమై మెట్రో 2వ దశ విస్తరణ, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులపై చర్చిస్తారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో సీట్లను కేవలం మెరిట్ ప్రాతిపదికన మాత్రమే కేటాయిస్తున్నట్టు సంస్థ కార్యదర్శి బడుగు సైదులు స్పష్టం చేశారు. సీటు ఇప్పిస్తామంటూ ప్రలోభపెట్టే మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. సీట్ల కోసం ఎవరూ ప్రధాన కార్యాలయానికి గాని పాఠశాలల చుట్టూ గాని తిరగవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డ్రోన్ ఫెడరేషన్ ఇండియా సహకారంతో స్వయాన్ చొరవ కింద డ్రోన్ అప్లికేషన్ పరిశోధన కోసం జాతీయ ఆవిష్కరణ సవాలు 2వ ఎడిషన్ను నిన్న ప్రారంభించింది. జూలై 2022లో దాదాపు 90 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదించబడిన ఈ చొరవ భారతదేశ డ్రోన్ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని నిర్మిస్తుంది. చైనాలో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల 400 మీటర్ల రిలేలో స్వర్ణపతకం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నల్గొండ ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని, తాపీ మేస్త్రి కూతురైన ప్రవల్లిక ప్రతిభ క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు. వియత్నాంలోని ఫ్యూకాక్ ద్వీపం వద్ద స్పీడ్ బోట్ ప్రమాదంలో మరణించిన 15 భారతీయ పర్యాటకుల పార్థివ దేహాలను స్వదేశానికి తీసుకొచ్చారు. హోచిమిన్ సిటీ నుంచి

వియత్నాం ఎయిర్లైన్స్ విమానంలో పార్థివ దేహాలను ముంబైకి తీసుకొచ్చినట్టు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:04 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం. గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 232408052 232408053 295559923 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నంబర్లు మరొకసారి 040-232-40852,
1: 23-240853, 295093. మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నిస్తం పద్మిని. ప్రతి మంగళవారం గుర్తుకొస్తున్నాయి ప్రత్యేకంలో నిజ జీవితం ఆధారంగా వచ్చిన బయోపిక్స్ ని గుర్తు చేసుకుంటున్నాం. మరి ఈరోజు ఏ బయోపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? కొన్ని ఆధారాలిస్తాను, మీరే గుర్తుపట్టేయండి ఆ చిత్రం ఏంటో. తెలుగు, కన్నడం, తమిళంలో కూడా అదే పేరుతో వచ్చిన ఒక క్లాసిక్ చిత్రం ఇది. 6 దశాబ్దాలు దాటినా వన్నె తగ్గని వన్నె చెదరని పౌరాణిక దర్శక బ్రహ్మ అద్భుత సృష్టి. చదువు అంటే తెలియని ఒక గొర్రెల కాపరి మహాకవిగా మారిన అద్భుత దృశ్యకావ్యం. అప్పట్లో స్కూల్లో, కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సినిమా షోలు అంటే ఎడ్యుకేషనల్ టూర్స్లా వేసి ప్రదర్శించారట ఈ చిత్రాన్ని. ఇన్ని విశేషాలు అనుకుంటున్నారా? అవును, ఇన్ని విశేషాలున్న ఆ క్లాసిక్ బయోపిక్ ఏంటి? మీరు గుర్తుపడితే 040-232-408852 ఈ నంబర్కు నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు శ్రోతలు. చాలా మంది గుర్తుపట్టి సందేశాలు పంపించారు, ఒక్కరిద్దరు మాత్రమే కాస్త తడబడ్డారు. మరి శ్రోతలు గుర్తుపట్టింది నేను చెప్పబోయే సినిమా ఏంటంటే 1960 వచ్చిన ఒక సంస్కృత కవి నిజ జీవిత కథ ఈ బయోపిక్. మరి గుర్తుపట్టిన వారు వెళ్ళమాని రవికుమార్ గారు, మాణిక్యాలరావు గారు కాకినాడ నుండి, అపర్ణ గారు, రేణుకా గోపరాజు గారు, వీరందరూ సరిగ్గా గెస్ట్ చేసి నాకు సమాధానం పంపించారు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక సంస్కృత కవి నిజ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఒక చిత్ర కావ్యం, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి మహాకవి కాళిదాసు. 1955 జాతీయ అవార్డును అందుకున్న కన్నడ చిత్రం మహాకవి కాళిదాస ఆధారంగా వచ్చిన ఒక తెలుగు రీమేక్ మహాకవి కాళిదాస్ చిత్రం. మరి ఆ చిత్ర విశేషాలన్నీ ఈనాటి బయోపిక్ లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మహాకవి కాళిదాసు బయోపిక్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్ల సమయం 11:16 దాటి 25 సెకండ్లు. అయితే ఈ మహాకవి కాళిదాసు చిత్రం విడుదలైన మొదట్లో మిశ్రమ స్పందన వచ్చిందట. అమ్మో, ఇన్ని సంస్కృత శ్లోకాల, ఈ వీటి అర్థాలు మాకు తెలియవు అంటూ కొంతమంది మాత్రమే థియేటర్స్కి వచ్చి చూడటం ప్రారంభించారు. కానీ ఆ తర్వాత మాత్రం అద్భుతమైన క్లాసిక్ హిట్గా నిలిచింది మహాకవి కాళిదాసు. 8వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా రజత పథకం అందుకున్న గొప్ప చిత్రం మహాకవి కాళిదాసు. మరి ఆ బయోపిక్ చిత్ర విశేషాలు మనందరి కోసం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మహాకవి కాళిదాసు బయోపిక్ విశేషాలు వింటున్నారు. మీకు అందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఇక కథ, మహాకవి కాళిదాసు కథ క్లుప్తంగా చెప్పుకుంటే, ఒక అమాయకపు గొర్రెల కాపరి కాలుడు. చదువు రాకపోయినా పండితుల బలవంతంపైన రాకుమారి విద్యుద్ధరిని పెళ్లి చేసుకుంటాడు. భార్య అడిగిన సంస్కృత ప్రశ్నలకు జవాబివ్వలేక, ఎందుకంటే ఆయన చదువుకోలేదు కదా, జవాబివ్వలేక ఘోర అవమానానికి గురై కన్నీటితో కాళికాదేవి పాదాలను ఆశ్రయించి ప్రార్థిస్తాడు కాలుడు. ఆ జగన్మాత అనుగ్రహించి బీజాక్షరాలతో కటాక్షిస్తుంది. ఆ సన్నివేశం అత్యద్భుతంగా ఉంటుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సుశీలమ్మ గానం అమృత ధారలా ఉంటుంది. ముఖ్యంగా ఈ పాటలో సరస్వతీదేవికి అమృతాభిషేకం చేసినట్టే ఉంటుంది వారి గానం. మహాకవి కాళిదాసు చిత్ర విశేషాలు, బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ జగన్మాతను ఆశ్రయించి ప్రార్థిస్తాడు కాలుడు. జగన్మాత అనుగ్రహించి బీజాక్షరాలతో కటాక్షిస్తుంది అని చెప్పుకున్నాం కదా. అపర పాండిత్యంతో మహాకవి కాళిదాసుగా అవతరిస్తాడు కాలుడు. తన గతమంతా మర్చిపోతాడు. ఎందుకంటే దేవికి ప్రార్థించినప్పుడు చెప్తాడు, నా గతాన్ని మర్చిపోయి కొత్త జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ కాళికాదేవిని వేడుకుంటాడు. అలా అపర పాండిత్యం లభిస్తుంది దేవి ఆశీస్సులతో. రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం వంటి అమర కావ్యాలు సృష్టించి భోజరాజు ఆస్థానంలో మహాకవిగా ఎలా కీర్తి గడించాడు, తిరిగి ఆ దేవి దయతోనే గతం గుర్తుకొచ్చి భార్యని గుర్తుపట్టి మహాకవిగా వారి ప్రయాణం ఎలా సాగిందో చెప్పే ఒక అద్భుత దృశ్య కావ్యం ఈ మహాకవి కాళిదాసు చిత్రం. మరి ఆ చిత్ర విశేషాలు ఇంకా ఎన్నో అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ మన కోసం మన గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని మనం ఎందుకు చూడాలి, ఏం నేర్చుకోవాలి అంటే, భక్తి, మానవ విలువలు, పాండిత్యం అన్నీ సమపాళలో ఉన్న చిత్రం ఇది. భారతదేశ చరిత్రలోనే మహాకవిగా నిలిచిన కాళిదాసు జీవితాన్ని అజరామరమైన చిత్రంగా అందించారు దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కొన్ని విశేషాలు చెప్పుకునే ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడి కోడ్ 040 జత చేసి 232408852 232408853 29555092 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నంబర్లు మరొకసారి 040-232408852, 232408532, 9555092 మర్చిపోకండి. రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కాళిదాసుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, రాణి విద్యుద్ధారిగా జూనియర్ శ్రీరంజని, భోజరాజుగా ఎస్వి రంగారావు గారు, కవి రాక్షసగా సిఎస్ఆర్ ఆంజనేయులు, రాజనర్తకిగా రాజసులోచన ముఖ్య పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో. కథా సంభాషణలతో పాటు సినిమాలోని అన్ని పాటలు, ముఖ్యంగా కాళిదాసు పౌరాణిక శ్లోకాలను సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా తెలుగులోకి అనువదించడంలో రచయిత పింగళి నాగ

ఎంత అద్భుతమైన శ్లోకం అది. మహాకవి కాళిదాసు చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారి సినీ ప్రస్థానంలో ఒక మైలురాయి. ముందు అమాయకత్వంగా నటించి కాళికాదేవి అనుగ్రహం పొందాక ముఖంలో దైవిక వర్చస్సు, పండితులతో వాదించేటప్పుడు ప్రదర్శించే పాండిత్యం, ఇలా కాళిదాసు పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించలేదు, జీవించారనే చెప్పాలి. ఒక అమాయకుడిగా, విద్వాంసుడిగా నటనలో నాగేశ్వరరావు గారు చూపించిన వేరియేషన్స్ అత్యద్భుతం. అందుకే ఈ చిత్రం వారి సినీ ప్రస్థానంలో టాప్ 10లో ఉంటుంది అని చెప్పేవారు నాగేశ్వరరావు గారు. ముఖ్యంగా ఇందాక మనం విన్న ఆ పాట, నాలుగుపై బీజాక్షరాల సన్నివేశం, జ్ఞానోదయమై ఒక్కసారిగా గంభీరమైన కంఠంతో మాణిక్య వీణాం శ్లోకం చదువుతూ ఆయనిచ్చే ఎంట్రీ సీన్, ఆ సన్నివేశం సినిమాకే హైలైట్. ఆ సన్నివేశం చూడటానికి మళ్ళీ మళ్ళీ వచ్చేవారట అభిమానులందరూ. అంత గొప్ప సన్నివేశం ఆ పాటది.

0: మనకి ఆర్ఎస్ఆర్ మూర్తి గారు సందేశం పంపించారు. ఇందాక మనం వినిపించిన మాణిక్య వీణ ఆ శ్లోకం కోసం వారు 10 సార్లు మహాకవి కాళిదాస్ చిత్రాన్ని చూశారట. మీ సందేశానికి ధన్యవాదాలండి. మరి మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఆర్ట్ డైరెక్టర్ మాధవపతి గోఖలే గారు వేసిన అప్పటి ఉజ్జయిని ధారానగరాల వైభవాన్ని సెట్స్ రూపంలో చూపించిన తీరు అత్యద్భుతం. ఈ సినిమా కోసం అక్కినేని గారు సంస్కృత శ్లోకాలను పలకడానికి, వాటి భావాలను అర్థం చేసుకోవడానికి షూటింగ్కి ముందే ప్రత్యేకంగా పండితుల వద్ద శిక్షణ తీసుకున్నారట. కాళిదాసు తన వాక్చాతుర్యంతో పండితులను ఓడించే సన్నివేశాల్లో సంభాషణలు, శ్లోకాలు అత్యద్భుతంగా ఉంటాయి. ఇద్దరు మహానటులు ఎస్వి రంగారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. అసలు ఎవరి నటన చూడాలా అనేట్టుంటుంది కొన్ని సన్నివేశాల్లో. మరి మీరు, మీకు ఎలాంటి అనుబంధం ఉంది మహాకవి కాళిదాసు చిత్రంతో నాకు వాట్సాప్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:48:25. పెండ్యాల గారి సంగీతంలో ఘంటసాల గారు పాడిన శ్లోకాలు పాటలు ఇప్పటికీ ఎందరినో మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చాలామంది శ్రోతలు మనకు సందేశం పంపించారు, మాణిక్య వీణ ఆ పద్యం అంటే మాకు చాలా ఇష్టం, ఎన్నోసార్లు వింటూ ఉంటామని. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్యామలదండక మాణిక్య వీణ ముపులాలయంతి, భోజరాజు సభలో పాడే రసికరాజ తగువారము కామానే గీతాలు అజరామరం. ఒక విషయం చెప్పాలి, రికార్డింగ్ థియేటర్లో ఈ మాణిక్య వీణ శ్యామలదండకాన్ని రికార్డింగ్ చేస్తున్నప్పుడు అక్కడున్న వారంతా భక్తి పారవశ్యంతో కన్నీళ్లు పెట్టుకున్నారట. పెండ్యాల గారైతే వెళ్ళి ఘంటసాల గారిని కౌగిలించుకొని మరి అసలు కన్నీటి పర్యంతం అయిపోయారట. అంత గొప్ప సంగీతం సాహిత్యం, ఎందరో దిగ్గజాల సమిష్టి పనితనం ఈ చిత్రాన్ని ఒక క్లాసిక్ చిత్రంగా నిలబెట్టింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనకి ఒక శ్రోత సందేశం పంపించారు, కరీంనగర్ నుండి రామగిరి సత్యనరావు గారు. వారు 6వ తరగతి చదువుతున్నప్పుడు ఈ సినిమా చూశారట. ఇప్పుడు నా వయసు 74 సంవత్సరాలమ్మ. ఎస్విఆర్ ఏఎన్ఆర్ గారు పోటీ పడి నటించారు. నేను చాలాసార్లు ఈ మహాకవి కాళిదాస్ చిత్రాన్ని చూశాను, నాకెంతో ఇష్టం అంటున్నారు. మీ ఆత్మీయ సందేశానికి ధన్యవాదాలండి. ఇక మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కథారచయిత పింగళి నాగేంద్రరావు గారు కాళిదాసు జీవితాన్ని, విక్రమాదిత్యుని కాలానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను లోతుగా అధ్యయనం చేసి మొత్తం ఈ కథ, ఈ సినిమా స్క్రిప్ట్ అంతా రాసుకున్నారట. ఈ సినిమాలో కాళిదాసుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, వారి నటన గుర్తింపుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళిదాస కౌస్తుభ అనే అవార్డుతో సత్కరించింది. అయితే బహుశా ఇది అందుకున్న తెలుగువారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక్కరేనేమో అని నా అనుమానం. ప్రముఖ సంస్కృత అకాడమీ పండితులు అక్కినేని నాగేశ్వరరావు గారు పలికిన సంస్కృత శ్లోకాల్లో ఉచ్చారణను ఎంతో ప్రశంసించారట. అప్పట్లో

ఇందాక చెప్పుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రాల్లో అనేక స్కూళ్ళు కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మార్నింగ్ షోలు ఎడ్యుకేషనల్ టూర్స్లా వేసి చూపించిన గొప్ప చిత్రం మహాకవి కాళిదాసు.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించే స్ఫూర్తిదాయకమైన చిత్రమే ఈ మహాకవి కాళిదాసు. వీలుంటే ఒకసారి చూడండి, పిల్లలకి కూడా చూపించండి. మన చరిత్ర, మన సంస్కృతి అన్నీ తెలుస్తాయి. ఇది ఇవాల్టి బయోపిక్ మహాకవి కాళిదాసు. మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో పాల్గొని శ్రోతల సందేశాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085239 5959 5923. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్స్ మరొకసారి 0402324

గమనికి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

0: कर दिया है।
1: थाईलैंड की राजधानी बैंकॉक के एक म्यूजिक बार में लगी भीषण आग में मरने वालों की संख्या 30 हो गई है। अधिकारियों के अनुसार 70 से अधिक लोग अस्पताल में भर्ती हैं, जिनमें 24 की हालत गंभीर है। पुलिस आग लगने के कारणों और बार में सुरक्षा नियमों की जांच कर रही है। घरेलू शेयर बाजार में सेंसेक्स 356 अंक गिरकर 77,272 पर और निफ्टी 87 अंक घटकर 24,125 पर कारोबार कर रहा था। इंग्लैंड के लिलेशॉल नेशनल स्पोर्ट्स सेंटर में अंडर 21 महिला हॉकी श्रृंखला में आज भारतीय टीम का सामना बेल्जियम से होगा। भारत के इंग्लैंड दौरे का ये अंतिम मैच है। भारत ने पिछले मैच में इंग्लैंड को 2-0 से हराया था। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 12:05 దాటి 32 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు చైతన్య స్ఫూర్తిలో ఏం మాట్లాడుకోబోతున్నాం అని ఎదురు చూస్తున్నారా? ఒక గొప్ప మానవత వ్యవాది వారు ఆదర్శమూర్తి. వారి గురించి ఎన్నో విషయాలు చెప్పబోతున్నాను. సూపర్ హీరోస్ అంటే ఏవో అద్భుత శక్తులు, మాయలు చేసేవారు మాత్రం కాదు. మన చుట్టూ ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు, కానీ మనం కొంతమందిని గ్రహించం, గుర్తుపట్టలేకపోతాం. అలాంటి ఒక సూపర్ హీరో, ఒక సాధారణ మనిషి సమాజంలో మహిళల కోసం ఒక పెద్ద మార్పును తీసుకొచ్చారు. ఎవరు? ఎవరు ఆయన? వారే ప్యాడ్మ్యాన్గా పిలువబడే పద్మశ్రీ అరుణాచలం మురుగనాథం గారు. ఇటీవల 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన వారి ఇన్స్పైరింగ్ జర్నీ ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రం నుండి హేమచంద్ర సిరియో బృందం కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం శంకర్ ఎహసాన్ లాయ్, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:11 దాటి 33 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు ప్యాడ్ మ్యాన్ గా పిలువబడే పద్మశ్రీ అరుణాచలం మురుగనాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. తమిళనాడులో కోయంబత్తూర్లో ఒక పేద చేనేత కుటుంబంలో పుట్టారు అరుణాచలం గారు. 5వ తరగతి వరకే చదువుకున్నారు, కానీ ప్రపంచమంతా గర్వపడేలా గొప్ప పనిచేస్తున్నారు, ఆదర్శమూర్తిగా నిలిచారు. భార్య కోసం మొదలైన ప్రయాణం అసలు ఎలా జరిగింది ఏంటి అంటే, ఆడవాళ్లు ఋతు సమయం పీరియడ్ సమయంలో శానిటరీ నాప్కిన్స్ కొనే స్తోమత కూడా లేదు తన భార్యకి, అది గమనించారు. అలాంటి సమయంలో పాత బట్టలు వాడడం ఆయన చూశారు. ఇలాంటి అలవాట్లు ఎన్నో ఇన్ఫెక్షన్స్, అనారోగ్యానికి దారితీస్తుందని ఆలోచనలో పడ్డారట అరుణాచలం గారు. మరి ఆ ఆలోచన, ఆ రోజు పడిన పునాది, ఆయన చేసిన ఆవిష్కరణ ఈరోజు ప్రపంచం మొత్తం అభినందిస్తుంది. ఆ విషయాలని ఏంటి, అసలు ఏం చేశారు ఆయన, ఎందుకు వారికి పద్మశ్రీ వచ్చింది, ఎందుకు 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గమ్యం సినిమా నుండి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలో ఆ పాట విన్నారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి IAS శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ STD కోడ్ 0400 జతచేసి 2324052 2324085 2955092 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి IAS శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324082 2324085329550923. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానం పొందండి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. పద్మశ్రీ అరుణాచల మురుగనాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆయన ఒక ఆవిష్కరణ చేశారు, ప్రపంచం మొత్తం ఆయన్ని ప్రశంసిస్తుంది. ఆ ఇన్స్పైరింగ్ జర్నీలో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎన్నో సవాళ్లు, ఎన్నో అనుమానాలు పడ్డారు వారు ఈ మొత్తం ఇదంతా చేస్తూ ఉంటే, ఈ ఇన్నోవేషన్ చేస్తూ ఉంటే. మహిళల సమస్యను అర్థం చేసుకోవడానికి ప్యాడ్స్ ఎలా పనిచేస్తాయో, శానిటరీ నాప్కిన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి అరుణాచలం గారు పెద్ద సాహసమే చేశారు. స్వయంగా ప్యాడ్ని ధరించి వారం రోజుల పాటు తిరిగారట. ఒక పురుషుడు పీరియడ్స్ పెయిన్ని, అంటే ఋతుక్రమంలో వచ్చే బాధని, ఆ ఇబ్బందిని అనుభవించడానికి ఇలా చేశారట. బహుశా ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చు ఒక పురుషుడు ఆ పీరియడ్స్ పెయిన్ని అనుభవించడం. మరి ఆయన ప్యాడ్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్న జనాలందరూ ఆయనకి ఏదో ఇబ్బంది అయింది, అనారోగ్యం వచ్చింది, దెయ్యం పట్టిందేమో అని పిచ్చివాడిలా అవహేళన చేశారట. చివరికి భార్య కన్న తల్లి కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అయినా సరే ఆయన తన ప్రయత్నాన్ని పక్కన పెట్టలేదు, కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా శాసించేలా, ప్రపంచాన్ని ఆయన పొగిడేలా చేసుకున్నారు. మరి ఏం చేశారు, ఎందుకు ప్రపంచమంతా నోబెల్కి ఆయన నామినేట్ అయ్యారు, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం.

0: చింతకాయల రవి చిత్రం నుండి విజయప్రకాష్ హన్సిక ఆలపించిన పాట విన్నారు. సంగీతం విశాల్ శేఖర్, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:24 అవుతోంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

0: కరీ తెలంగాణ
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పద్మశ్రీ అరుణాచలం మురుగునాథం గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆ యంత్రాన్ని కనిపెట్టారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో సవాళ్లు, 4.5 ఏళ్ల కఠిన శ్రమ తర్వాత ఆయన అతి తక్కువ ఖర్చుతో కూడిన మిషన్ని కనిపెట్టారు. శానిటరీ నాప్కిన్స్ని తయారు చేసే మిషన్ అన్నమాట. జాతీయ ఆవిష్కరణల పోటీల్లో మొదటి బహుమతి లభించింది ఆ మిషన్లకి. నా ఆవిష్కరణ వ్యాపారం కోసం కాదు, పేద మహిళల ఆరోగ్యం కోసం అంటూ ప్యాడ్స్ తయారీ మిషన్ల ద్వారా లక్షలాది మంది గ్రామీణ మహిళలకు ఉపాధి లభించేలా చేస్తున్నారు పద్మశ్రీ అరుణాచలం మురుగునాథన్ గారు. మహిళా సాధికారతని ప్రోత్సహిస్తున్నారు వారు. మరి ఇలాంటి మనిషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. గ్రామీణ మహిళల్లో ఆయన తెచ్చిన విప్లవం ఆధారంగా రూపొందించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే షార్ట్ డాక్యుమెంటరీకి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. వారి స్ఫూర్తితోనే వారి కథనే హిందీలో ప్యాడ్మ్యాన్ అనే బయోపిక్ని కూడా అందించారు. దానికి కూడా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. ప్రపంచ సినిమా వేదికపై ఒక భారతీయ గ్రామీణ కథ సగర్వంగా నిలిచింది. ఆయన అంటారు, సమస్యలకి భయపడి వెనకడుగు వేయకుండా ఒక గొప్ప మార్పు తెచ్చిన స్ఫూర్తిదాతగా మనం ఎప్పుడూ 4 to 10 మందికి స్ఫూర్తినివ్వాలి అంటున్నారు. ఇది ఈ స్ఫూర్తిదాత అరుణాచలం మురుగునాథన్ గారి కథ.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్స్టైల్స్, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పో తయారీదారులు, ఎగుమతిదారులు, గ్లోబల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. భారత్ టెక్స్ 2026 3వ ఎడిషన్లో దాదాపు 7,000 మంది కొనుగోలుదారులు, 20,000కు పైగా టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈవెంట్లో 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లోని 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ బ్రిటన్లకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపయ్యి 100 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో తాత్కాలికంగా దాదాపు 10% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎన్ఎల్ సమీక్ష ప్రణాళిక సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆదాయం 4,017 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ ఏడాది అది 4,418 కోట్ల రూపాయలకు చేరుకుందని, అంటే 401 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2 వారాల్లోగా రికార్డుల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక పిల్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. నిబంధనల ముసాయిదా సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వాటి అనువాద

ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ నిబంధనలను పార్లమెంటు ముందు ఉంచాల్సి ఉందని న్యాయవాది తెలియజేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను 3వ తేదీకి వాయిదా వేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలు

0: రత్నంలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు.
1: As a candidate, it is natural that member states would like to understand what India brings to the table. One part of that is our vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me address the priorities first. As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world.
0: ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించినట్టు జయశంకర్ తెలిపారు. ఒకవేళ భారత్ శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికైతే 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్తో సహా ప్రపంచవ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దానీ మరణం పట్ల భారత్ తరపున సంతాపం తెలియజేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు దోహాకు బయలుదేరారు. ఆధునిక ఖతార్ నిర్మాణంలో అల్దానీ కీలక పాత్ర పోషించారని, ఆయన భారత్కు మంచి మిత్రుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఫాదర్ అమీర్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకుల పార్థివ దేహాలు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ హైదరాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించారు. బాధితుల స్వస్థలాలైన మచిలీపట్నం, హిందూపురం, కడపకు మృతదేహాలు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ఇతర పర్యాటకులు అంతకుముందే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని కూడా అధికారులు ధృవీకరించారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0 తేడాతో ఓడించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు చేరుకోగా, బెల్జియంపై 2-1 తేడాతో విజయం సాధించి స్పెయిన్ సెమీస్కు చేరుకుంది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు

0: విశేషాలు మరోసారి. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10:00 నుండి 11:00 వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085239 2295 59923 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324082 2324085329550923. మర్చిపోకండి, రేపు ఉదయం 10:00 నుండి 11:00 వరకు తప్పక ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
7: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
8: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
7: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఈట్ ఫిట్లో రోజు ఎన్నో ఫిట్నెస్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఈరోజు ఒక సూపర్ ఫుడ్ గురించి చెప్పుకుందాం. అదేంటో మీరే ఊహించాలి. వేసవికాలం అయిపోయింది, మామిడి పళ్ళు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరమే అంటూ బాయ్ బాయ్ చెప్పేస్తున్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఒక పసుపచ్చటి పండు ఒక సూపర్ ఫుడ్. ఈ పండు విత్తనాలు అలా పెరట్లో పడేస్తే చెట్టు వస్తుంది, ఓలెడని కాయలు వస్తాయి. ఆ చెట్టు కాయలు పళ్ళు ఆకులు కూడా పోషకాలమయం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్? అతి చవగ్గా అందరిళ్లల్లో, చాలామంది ఇళ్లల్లో, ముఖ్యంగా గ్రామాల్లో పెరట్లో కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు. మరి ఆ సూపర్ ఫుడ్ ఏంటో గుర్తుపట్టి నాకు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒంటిలో నిరగతమంత రక్కలే సీగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.
1: అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా.

సూపర్ హుషారైన పాటతో మన ఈ చిట్కార్ క్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం కదా. RRR చిత్రం నుండి కాలభైరవ రాహుల్ సుప్లిగంజ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం MM కీరవాణి, రచన చంద్రబోస్. ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరి మీరే గుర్తించండి ఆ సూపర్ ఫుడ్ ఏంటో అన్నాను. చాలామంది శ్రోతలు గుర్తుపట్టారు, కొంతమంది మాత్రం తప్పులో కాలేశారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, అర్చన గారు నర్సంపేట నుండి, మాదర్సు సత్యనారాయణ గారు భువనగిరి మండలం రాయగిరి నుండి, అలాగే మియాపూర్ నుండి చారిగారు మనకి గుర్తుపట్టి సరైన సందేశం పంపించారు. కొంతమంది ఏంటో జాంపండు అన్నారు. జాంపండు పసుపచ్చగా ఉండదు కదండి. ఇంకొంతమంది అరటిపండు అన్నారు. కొంతమంది మొక్కజొన్నని కూడా రాశారు. కాదు, ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆ తీయనైన సూపర్ ఫుడ్ పసుపచ్చటి పండు, బొప్పాయి పండు. ఏంటి బొప్పాయి పండు సూపర్ ఫుడ్ అని అనుకుంటున్నారా? అన్ని కాలాల్లో చవకగా దొరికే బొప్పాయి పండు పోషకాల గని. మరి ఆ విషయాలేంటో చెప్పుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అల వైకుంఠపురంలో ఈ చిత్రానికి అర్మాన్ మాలిక్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం మేజస్తామన్, రచన రామజోగయ్య శాస్త్రి. ఈట్ఫిట్ కార్యక్రమం వింటున్నారు. అసలు ఈట్ఫిట్ కార్యక్రమానికి చాలామంది స్పెషల్ శ్రోతలు ఉన్నారని నాకు ఇప్పుడే బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని సందేశాలు పంపిస్తున్నారు, ఈట్ఫిట్ కార్యక్రమం అంటే మాకు చాలా ఇష్టం, మేము రోజు ఎదురు చూస్తాం ఈ కార్యక్రమానికంటూ. మరి ఈట్ఫిట్ కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం సూపర్ ఫుడ్ బొప్పాయి పండు గురించి. మరి బొప్పాయి పండు అలసుగా చూడద్దు, ఓలడాన్ని పోషకాలు కానీ అదేంటో చెప్తానన్నాను కదా. వర్షాకాలంలో జీర్ణశక్తి కాస్త నెమ్మదిస్తుంది, మనం గమనిస్తే కొంచెం డల్గా అయిపోతాం, పొట్ట కొంచెం అజీర్తి లేకపోతే జీర్ణశక్తి మందగించడం వల్ల. అలాంటప్పుడు బొప్పాయి తింటే దానిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ మీ పొట్టలో గ్యాస్ అజీర్తి ప్రాబ్లమ్ని చాలా తొందరగా తరిమేస్తోందంటున్నారు పోషకాహార నిపుణులు వైద్యులు. మరి అస్సలు ఆలస్యం చేయకండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా బొప్పాయి పండు ఇలాంటి సూపర్ ఫుడ్ని తీసుకోవాల్సిందే. ఇంకా పోలడని విషయాలు ఉన్నాయి బొప్పాయి పండుకి సంబంధించి, మాట్లాడుకుందాం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

సర్కార్ వారి పాట చిత్రానికి సత్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. రచన ఆనంద్ శ్రీరామ్, సంగీతం ఎస్ఎస్ థమన్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:58 దాటి 20 సెకండ్లు అవుతోంది. మరి వర్షం పడితే మేం రెడీ అంటూ వచ్చేస్తాయి జ్వరాలు, కొన్ని వైరస్లు. వాటిని తరిమేసే శక్తి ఈ బొప్పాయికి ఉంది అంటున్నారు వైద్యులు. బొప్పాయిలో ఉండే విటమిన్ సి శరీరంలో ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోజు కాస్త మితంగా తింటే జలుబు జ్వరాలు రాకుండా కాపాడే దోస్త్ ఈ సూపర్ ఫుడ్ మన బొప్పాయి. ఇది తినాలంటే ఒక రూల్ మాత్రం తప్పకుండా పాటించాలి. మరి ఆ రూల్ ఏంటో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఏంద్ మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

వారసుడు చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి, ఎంఎం మానసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. ఎంతైనా అసలు ఇలాంటి ఫాస్ట్ బీట్ పాటలు వింటే ఆ మజాయే వేరు కదా. మనకు ఒక సందేశం పంపించారు, సంపూర్ణ ఆరోగ్యానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో బొప్పాయి పండు అమృత ఫలం. దీన్ని మేము మా ప్రాంతంలో పప్పాయ పొప్పడి పండు పేరుతో పిలుస్తామంటున్నారు. జనగామ చంద్రశేఖర్ శర్మ గారు నిజామాబాద్ నుండి మనకి సందేశం పంపించారు, ధన్యవాదాలండి. మరి ఒక రూల్ ఉంది బొప్పాయి పండు తినాలంటే, ఆ రూల్ ఏంటో చెప్తానన్నాను కదా, ఏంటో చెప్పండి మేడం అంటూ మనకు పోలేపల్లి శ్రీనివాస్ గారు సందేశం పంపించారు. ఇదిగో చెప్తున్నాను, బొప్పాయి పండు అయినా ఎలాంటి పండు తాజా పండు తినాలన్నా ఒకటే రూల్, మీరే స్వయంగా ఇంటికి తెచ్చుకొని కడుక్కొని కోసుకొని తినండి. అంతేగాని రోడ్డు పక్కన ముందుగానే తొక్క తీసి కోసి పెట్టిన పళ్ళ ముక్కలను మాత్రం అస్సలు కొనకండి, తినకండి. ఎందుకంటే అవి తింటే వర్షాకాలపు బ్యాక్టీరియా పొట్టలో సర్కస్ చేసేస్తాయి, చాలా అనారోగ్యాలకి దారితీస్తాయి. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఇంటికి తెచ్చి ముఖ్యంగా వర్షాకాలంలో ఎలాంటి బ్యాక్టీరియా వైరస్లు దాన్ని చుట్టుకొని ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి తప్పకుండా ఏం తిన్నా వేడివేడిగా ఆరోగ్యంగా తినండి. పళ్ళు ముఖ్యంగా ఇంటికి తెచ్చుకొని కడుక్కొని శుభ్రపరచుకొని తినండి.

ఎలాంటి ఆహారం తిన్నా ఏం తిన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే మంత్రం, ఒకటే సూత్రం ఎప్పుడు చెప్పుకునేదే, మితం హితం. అందుకే మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇది ఇవాళ ఈట్ ఫుడ్ సూపర్ ఫుడ్ బొప్పాయి పండుగ గురించి. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోని ఇస్తాం పద్మిని.

భగవంత్ కేసరి చిత్రానికి ఎస్పి చరణ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన అనంత్ శ్రీరామ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా సింగరేణి కేటాయించామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్రలో తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర 2 రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెం, మణుగూరులో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం ఈరోజు భూపాలపల్లి, గోదావరి ఖని, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ ఉదయమే భూపాలపల్లిలో యాత్ర మొదలైంది. ముందుగా కేటీకే 8 గనికి వెళ్లిన కేంద్ర మంత్రి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కార్మికుల కుటుంబాల్లో సంతోషం నింపడానికే తాము వచ్చామని స్పష్టం చేశారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా కేటాయించామని వివరించారు. అనంతరం తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి పరిశీలించారు. అక్కడ సింగరేణి కార్మికులను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: కోళ్లు తీసేటువంటి అవకాశం ఉన్నటువంటిది 350 టన్స్, గ్రేడ్ 8, అది అద్భుతమైనటువంటి కోలు, 3,530 రూపాయలు టన్ అమ్ముడుపోతుంది ఆ కోలు. అటువంటి కోల్ బ్లాక్ ఈ రోజు మనకి ఇవ్వడం జరిగింది. వచ్చేటువంటి 45 నుంచి 50 సంవత్సరాలు ఆ కోల్ బ్లాక్ మన సింగరేణికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది ఈ రోజు ఉన్నటువంటి కోల్ రేట్ ప్రకారం 1,20,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తాడిచెర్ల 2 ద్వారా మన సింగరేణికి లాభం జరుగుతుంది.
0: అనంతరం సింగరేణి భరోసా యాత్ర కొద్దిసేపటి క్రితం రామగుండం ప్రాంతానికి చేరుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురున్నారు. దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ జీడీపీలో మాత్రం 5% వాటా కలిగి ఉందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విమానాశ్రయాలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ల డిజైన్ల ఖరారు, వసతుల కల్పనపై చర్చించారు. ఈ 2 విమానాశ్రయాల పనులను 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసి ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. అనంతరం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన ముఖ్యమంత్రి రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, అలాగే సౌత్ పార్ట్ కూడా త్వరగా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార స్ఫూర్తి కొనసాగుతుందని పేర్కొన్న ముఖ్యమంత్రి త్వరలోనే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా సమావేశం కానున్నారు. ప్రతిష్టాత్మక 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఆతిథ్య హక్కులను తెలంగాణకు కేటాయించడంపై రాష్ట ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యను రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కార్మిక మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రాన్ని క్రీడారంగంలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా చెప్పారు. నవంబర్లో జరిగే ఈ మెగా టోర్నీలో దేశవ్యాప్తంగా సుమారు 8,000 మంది అథ్లెట్లు పాల్గొంటారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యం ఆదేశించారు. కోల్ ఇండియా తరహాలో అధికారుల వేతన సవరణ, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలు చేయాలని అధికారుల విజ్ఞప్తులను ప్రాధాన్యతగా పరిశీలించాలన్నారు.

0: రంగారెడ్డి సీఎండీ బుత్తప్రకాష్ జ్యోతి ఇతర ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించి అధికారుల అసంతృప్తి నివారించేలాగా 2-3 నెలల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. తాడిచ్చేరులట్టు బొగ్గు గనితో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి మాట్లాడుతూ,
1: తాడిచెర్లలో ఈ మైన్ అయితే నేను ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పి అప్పుడు అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ తోని రిప్రజెంటేషన్ అప్పుడు ఆపడం జరిగింది. కానీ ఈసారి కేంద్రం పైన ఒత్తిడి పెట్టి బేలం గని మళ్ళీ సింగరేణికి రావాలని చెప్పి కొట్లాడి ఎంపీ గారు మన సింగరేణి సంస్థకు
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా చెదురు మదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో ఎల్నీనియో ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 3 దశల కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్ క్రిసెట్లో వివిధ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వర్షపాతం లోటునందువల్ల జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు విత్తనాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆలయాల సంప్రదాయాలు ఆగమశాస్త్ర విధి విధానాల ప్రకారమే దేవాలయాల నిర్వహణ పూజా విధానాలు నిర్వహించడం జరుగుతుందని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు చెప్పారు. వేములవాడలో రాష్ట ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,
2: ముందు దేవాదాయ శాఖలో ఉండే ఉద్యోగులందరికీ కూడా చక్కగా శిక్షణ ఇవ్వవలసిందే. వాళ్ళందరినీ కూడా భారతదేశంలోని ఉత్తమమైనటువంటి దేవాదాయ శాఖ శ్రీకారి నిర్వహణాధికారులుగా నియమించుకొని వాళ్ళ ద్వారా మా దేవాలయాలు అభివృద్ధి చేసుకోవాలి అని మంచి సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని ఈ మహాసంస్థని మళ్ళా 2026 జూన్ నెలలో ప్రారంభించారు.
0: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2027 క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 2 కింద పరిశ్రమల నేతృత్వంలోని ఛాలెంజ్ల కోసం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు ఆహ్వానించింది. మీడియా వినోద రంగంలోని సృష్టికర్తలను గుర్తించడం, ప్రోత్సహించడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, వారి ప్రతిభను ప్రదర్శించడం ఈ పోటీ లక్ష్యం. రాష్ట్రంలో విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాభవన్లో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మక్వానాతో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూనే జనాభా ప్రతిపదికన ఎస్సీలకు రాజకీయ ఇతర రంగాల్లో పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద రోజుకు 9 TMCల నీరు వృధాగా పోతున్నా ప్రభుత్వం మోటార్ లాంచ్ చేయకుండా రైతులు నష్టపరుస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. కరీంనగర్లోని లోవర్ మానేరు డ్యాం నీటి పరిస్థితిని పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. నల్గొండ జిల్లాలో ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులున్నందువల్ల తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నీటి కొరత రాకుండా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంపిక చేసిన 11 PM శ్రీ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామ్దాస్ చెప్పారు. శిక్షణ కోసం అర్హులైన కరాటే, కుంఫూ, జుడో, కళ్లరిపట్టు నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను గడువులోగా అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. యూనిఫామ్ల కుట్టే ప్రక్రియను సమర్థవంతంగా పారదర్శకంగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. 2040 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించడంతో పాటు చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామిని పంపనుందని ప్రముఖ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా వెల్లడించారు. హైదరాబాద్ ఐఐటీలో నిర్వహించిన ఎక్స్ట్రా మ్యూరల్ లెక్చర్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయాల వద్ద ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనులపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. విశేషాలు మరొకసారి. హైదరాబాద్లోని మెరియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీను

0: నిర్మించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా సింగరేణి కేటాయించామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్రలో చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైమ్.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, 1:21 దాటి 4 సెకండ్లు అయిపోయింది. మేడం గారు, మేమందరం షో టైంకి రెడీ అంటూ చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. మరి షో టైం కార్యక్రమంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం, మీ పేరు 0402324852, 0402324082 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించడమే. ఎంత సులువు కదా? కాకపోతే ఏంటంటే, పంపించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పంపించకండి. మీరు మళ్ళీ మళ్ళీ పంపిస్తే మీ పేరు, మీ ఆన్సర్ కిందకు వెళ్ళిపోతుంది. ఒక్కసారి పంపించండి, తప్పకుండా మీ పేరు చదివే ప్రయత్నం నేను చేస్తాను. మరి షో టైం ప్రారంభించేసుకుందాం. విత్ ఇన్ నో టైం షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఒక తెలుగు సినిమాకి మనం రైల్వే స్టేషన్స్కి వెళ్తున్నప్పుడు మన సామాన్లు, లగేజ్ని క్లాక్ రూమ్లో పెడుతూ ఉంటాం కదా. అలా పెట్టినప్పుడు మనకి ఒక కూపన్ ఇస్తారు, అంటే లగేజ్ కూపన్ నెంబర్ ఇస్తూ ఉంటారు. 2, 3, 4 ఇట్లా నెంబర్లు ఇస్తూ ఉంటారు కదా. సో ఇదంతా ఎందుకు మేడం అంటారా? మరి ప్రశ్న అక్కడే ఉంది. ఒక తెలుగు సినిమాకి రైల్వే లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361 అనే టైటిల్ అనుకున్నారట, కానీ వేరే పేరును పెట్టి సినిమాని రిలీజ్ చేశారు. మరి అదేమో సూపర్ హిట్ అయిన సినిమా, ఆ సినిమా పేరు ఏంటి? కష్టమైన ప్రశ్న అడిగేశానా? ప్రశ్న మరొకసారి, రైల్వే లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361, 24 లేదా 361 అనే టైటిల్ అనుకున్నారట, ఆ సినిమా పేరేంటో తెలిస్తే నాకు 0402324582 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అదే ఆన్సరు, అదన్నమాట ఆన్సరు. అదేంటి అంటారా? ఏంటి మేడం ఇంత తికమక పెట్టి ప్రశ్న అడిగారు అని చాలామంది శ్రోతలు పంపించారు. మీకు ఎంత పెద్ద క్లూ ఇచ్చానో తెలుసా? క్షణక్షణం చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం MM కీరవాణి. ఆన్సర్ అదేనండి, సినిమా పేరు క్షణక్షణం. సో తెలుగు సినిమాకి రైల్వే క్లాక్ రూమ్లో ఇస్తారు లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361 అనే టైటిల్ అనుకున్నారు, కానీ వేరే పేరు పెట్టారని చెప్పాను కదా. ఆ పేరు ఏంటంటే క్షణక్షణం. ఈ సినిమాకి అలా అనుకున్నారనమాట, లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361 అనే టైటిల్ని పెడదామని. కానీ కథకి సంబంధించి కోటి రూపాయల బ్యాగ్ని లగేజ్ రూమ్లో దాస్తారు, మీకు సినిమా గుర్తుంటే. రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్లో ఉంచుతారు కదా, అందుకే నంబర్ 24 లేదా 361 అనుకున్నారట అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు. కానీ ఆ తర్వాత అది నచ్చక 24 లేదా 48 గంటలు అనే టైటిల్ని కూడా అనుకున్నారట. అది కూడా నచ్చక చివరికి క్షణక్షణం అనే పేరు పెట్టారు. అదేమో సూపర్ హిట్ అయిందనమాట. ఇది ఈరోజు షో టైంలో ప్రశ్న మరియు జవాబు. చాలామంది శ్రోతలు పాపం కూలీ నెంబర్ 1 అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనే షో టైంలో మొదటిగా ఈ ప్రశ్న అడిగానమాట. సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు పానుగంటి రవి, గౌడ్, BHL నుండి, కిట్టు కాంచన, కిసర్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, పాలెంపోలయ్య, ఆలగడ్డ నంద్యాల నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్, దివాకర్ ఉమ్మడి నుండి, కృష్ణ బాలనగర్ నుండి, సుజాత శ్రీనివాస్ జయన్పల్లి బీబీనగర్ నుండి, రంగా హైదరాబాద్ నుండి, పున్నా వెంకటేశం హేమలత నెమ్మాని నుండి, రమణి సుబ్బారావు గారు సైనిక్పురి నుండి, అంజన్

మురళీధర్ కొండాపూర్, ఆడిపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, శేషు కూకట్పల్లి, జ్ఞానేశ్వర్ ప్రవీణ సిరిమల్లె కాలనీ అత్తాపూర్ నుండి, శాలిని యశస్వి మేడిపల్లి నుండి, వీరు సరైన సమాధానాలు గెస్ట్ చేసి తొందరగా పంపించారు. చాలామంది కొత్త శ్రోతలు ఈరోజు మనకి షో టైంలో పాల్గొంటున్నారు. మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేస్తోంది, శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మరి ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్నే, మరి వెయిట్ చేయండి, ప్రశ్న అడుగుతాను.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైంలో తర్వాత ప్రశ్న. నాకు తెలుసు ఈ ప్రశ్న చాలా సులువైంది, మీరందరూ సరైన సమాధానం చెప్పేస్తారు. ఏ దక్షిణ భారత నటి మొదటిసారిగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు? ప్రశ్న మరొకసారి, ఏ దక్షిణ భారత నటి తొలిసారిగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు? మీకు తెలిస్తే 0402324285252 ఈ నంబర్కు సందేశం పంపించండి.

మారణ మృదంగం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు సంగీతం మైస్ట్రో ఇళయరాజా. మరి నేను అడిగాను, దక్షిణ భారత ఏ దక్షిణ భారత నటి మొదటిసారిగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు ఏంటో? ఈరోజు శ్రోతలు కొంచెం నెమ్మదించినట్టున్నారు, ఎందుకంటే చాలామంది తప్పు సమాధానం పంపించారు. ప్రశ్న జాగ్రత్తగా వినాలి మరి, అందుకే నా పేరు చదవలేదు అని మీరు పంపించే కన్నా ప్రశ్న బాగా శ్రద్ధగా వింటే మీరు సమాధానం పంపిస్తారు. సరైన సమాధానం ఏంటంటే, అసలు ముందు చాలామంది శ్రోతలు భానుమతి రామకృష్ణ గారని సందేశం పంపించారు, కానీ కాదు, ఈ బి సరోజాదేవి గారు వారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మనం షో టైంలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. బి సరోజాదేవి గారు దక్షిణ భారతదేశంలో తొలిసారిగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇదన్నమాట సమాధానం మరియు ప్రశ్న. మరి సరైన సమాధానాలు చాలా తక్కువ మంది పంపించారు, ఏంటో నాకు ఎక్కువ శ్రమ పెట్టకుండా ఇట్లా తక్కువ సమాధానాలు పంపిస్తున్నారా ఏంటో అనిపిస్తోంది. పద్మావతి, శిల్ప, ప్రసాద్, చంచల్గూడ నుండి, జయలక్ష్మి కరతపాద నుండి, అప్పలరాజు గారి పడి నుండి, పంతాడు శ్రీనివాస్ గారు మోరుపల్ల నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, దస్తగిరి సంధ్యా కడప నుండి, హర్షిని ఆదిలాబాద్, రంగ హైదరాబాద్ నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి సరైన సమాధానం పంపించారు. బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, దివాకర్ ఉమ్మడి నుండి. నేను సమాధానం చెప్పాక మీరు సమాధానం పంపిస్తే నేను పేర్లు చదవనన్నమాట. ఇది షో టైంలో రెండవ ప్రశ్న మరియు సమాధానం. మరి షో టైంలో మూడవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే, ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్నే. ఈరోజు మూడు సినిమా ప్రశ్నలు ఒక జనరల్ ప్రశ్నతో నేను మీ దగ్గరికి వచ్చానన్నమాట. మరి ప్రశ్న ఏంటంటే, ఇది జాగ్రత్తగా వినండి, దీనికైనా మీరు బాగా రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. శివ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది, తనికెళ్ళ భరణి గారి పుట్టినరోజు కూడా ఈరోజు. శివ సినిమాకి ఆయన సంభాషణలు రాశారు తనికెళ్ళ భరణి గారు. అయితే శివ సినిమాకి సంబంధించి ఈ ప్రశ్న అన్నమాట. ప్రశ్న ఏంటంటే, నాగార్జున గారు శివ సినిమాలో కాలేజ్లో చాలామంది స్నేహితులతో తిరుగుతూ ఉంటారు కదా, అలాగా స్నేహితులతో తిరిగే స్టూడెంట్స్ గ్యాంగ్లో ఒక కుర్రాడు అంటే ఒక యువకుడు ఆ తర్వాత ఒక పెద్ద సినిమా డైరెక్టర్ అయ్యారు. అయితే తేజ గారు మాత్రం కాదు, తేజ గారు అనుకొని తేజ గారు పంపించొద్దు, తేజ గారు కాదు, చాలా పెద్ద సినిమా డైరెక్టర్ అయ్యారు. మరి క్లూ ఇవ్వమంటే ఒక చిన్న క్లూ ఇస్తాను, ఆయన పేరు ఒక క్షేత్రం పేరు. మరి ఎంతకీ ఎవరు ఆ యువకుడు? మీరు గుర్తుపడితే 04023248052 ఈ నెంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నిర్ణయం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకం ఆలపించిన పాట విన్నారు. సంగీతం మైస్ట్రో ఇళయరాజా. మరి ఈ సినిమా కొంచెం ఈ ప్రశ్నకి తడబడతారేమో అని నేను అనుకున్నాను, కానీ విబి శ్రోతలు లేదు మా ప్రతాపం మేము చూపిస్తామంటూ బోలెడని సందేశాలు పంపించారు. చాలామంది సరిగ్గా గెస్ చేశారు, కాస్త తడబడతారని నేను అనుకున్నాను. ప్రశ్న ఏంటంటే, శివ సినిమాలో స్టూడెంట్స్ గ్యాంగ్లో ఒక కుర్రాడు, ఆ తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ అయ్యారు. తేజ కాదు, సుబ్బలేక సుధాకర్ కాదు, ఆ డైరెక్టర్ పేరేంటి అని అడిగాను. క్లూ కూడా ఇచ్చాను కాబట్టి చాలామంది గుర్తుపట్టారేమో అనుకున్నాను. క్లూ ఏమిచ్చానంటే, ఆయన పేరు ఒక క్షేత్రం పేరు అని చెప్పాను. సరైన సమాధానం ఏంటంటే పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారు ఈ శివ సినిమాలో మనం ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి చూస్తే స్టూడెంట్స్ గ్యాంగ్లో ఒక కుర్రాడుగా కనిపిస్తారనమాట. అది ప్రశ్న మరియు సమాధానం. చాలామంది సరిగ్గా గెస్ చేసి మనకి పంపించారు. వాళ్లలో మధుకర్ నందిపేట నుండి కర్ణాట్ దయానంద్, శివనగర్ వరంగల్ నుండి అరుణ రాజేందర్, జిబ్లక్పల్లి నుండి నార్కట్పల్లి నుండి పున్నా వెంకటేశం, హేమలత, హర్షిణి ఆదిలాబాద్ నుండి, అరుణ్ ఆదిలాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడ నుండి, యలగందుల మార్కండేయ భూదాన్ పోచంపల్లి నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, మురళి రాధాకృష్ణమ్మ దేవనూరు చిన్నంపల్లి నుండి పంపించారు, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, అంబదాస్ గారు పెదంబర్పేట్, మురహరి యశోద నిజామాబాద్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, ఇంకా చాలామంది సరైన సమాధానాలు గెస్ట్ చేసి మనకి పంపించారు. సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఇది కాస్త సరదాగా మనం ఎప్పుడు జనరల్గా అడిగే ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, రోజు మనం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటూ ఉంటాం కదా, ఫిట్గా ఉండడానికి బోలెడని ఎక్సర్సైజెస్ చేస్తాము, మంచి ఆరోగ్యం

ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకుంటూ ఉంటాం. కానీ మానసికంగా ఫిట్గా ఉండాలంటే ఏం చేస్తారు? మీరు మానసికంగా ఫిట్గా ఉండడానికి ఏం చేస్తారు? మీ ఎమోషనల్ ఫిట్నెస్ మంత్రం ఏంటో నాకు 0402324052 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

డ్యూయెట్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. అబ్బో, చాలా చాలా చాలా చాలామంది శ్రోతలు స్పందించారు, పోలెడని మెసేజెస్ వచ్చాయి. మీ ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర ఏంటి అని నేను అడిగాను, చాలామంది సందేశాలు పంపించారు. కన్నడ దయానంద్ వరంగల్ నుండి నేను మెడిటేషన్ చేస్తానంటున్నారు. అలాగే నర్సంపేట్ నుండి అర్చన రాశారు, నేను యోగా చేస్తాను, అదే నా ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర. మంచి పాటలు వింటానంటున్నారు. చింతా శ్రీనివాస్ గారు షాపల్లి నుండి రోజు యోగా వాకింగ్ చేస్తానంటున్నారు. రాగి శంకర్ భీమ్గల్ నుండి మరి బాలకృష్ణ గారు మంచి సంగీతం వింటానండి అంటున్నారు. వావ్. ఇక తోట సంతోష్ పొతంగల్ నుండి రాశారు, యోగా చేస్తానండి, ఎలాంటి ఎమోషనల్ వీక్నెస్ ఉన్నా నా ఫిట్నెస్ మంత్ర అదే అంటున్నారు. వీలున్నంత వరకు సకారాత్మక ధోరణి మనిషికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది, అలాగే ఉంటానంటున్నారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, సూపర్ మేడం. అక్కినేని కృష్ణకుమారి గారి పాటలు వింటానండి, నాకు చాలా ఇష్టం, మనసు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు. రవి మాధవి స్నిగ్ధ మల్కాజ్గిరి నుండి మరి నీ వేమల నరసింహరావు గారు రాశారు, మంచి పాటలు వింటాను, వివిధ భారతి వింటే నాకు ఎంతో హాయిగా ఉంటుంది అంటున్నారు. మరి కళ్యాణాచారి గారు ఏంటంటున్నారు, ఆయన కూడా అదే అంటున్నారు, వివిధ భారతి వింటాను అంటున్నారు. నాగర్ కర్నూలు నుండి నేర్నూరు కళ్యాణాచారి గారు, మరి యోగా ధ్యానం నడక ఇవే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. వీక్లీ బజార్ నిజామాబాద్ నుండి మురహరి యశోద, నార్కెట్పల్లి నెమ్మాని మండలం నుండి పున్నా వెంకటేశం హేమలత, నేను మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో మెడిటేషన్ చేసుకుంటాను, ఎలాంటి ఆలోచన నా మనసుకు చేరకుండా చూసుకుంటాను అంటున్నారు. సూపర్ అండి. ఇక బుజ్జి హుడా కాలనీ నుండి రాస్తున్నారు, మంచి డివోషనల్ సాంగ్స్ వింటాను, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. వివిధ భారతి పాటలు వింటామంటున్నారు. లతా పోచారం నుండి, ప్రగతి నగర్ హైదరాబాద్ నుండి, రోజు యోగా మంచి ఫలితం ఇస్తుంది, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. చాలామంది శ్రోతలు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, వివిధ భారతి వింటాము, అదే మాకు మా ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఆదిలాబాద్ రామ్నగర్ నుండి పోలేపల్లి అరుణ్. అలాగే మనకి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించాలి, నేను కూడా మంచి పాటలు వింటాను, నమస్కారం పద్మిని గారు అంటున్నారు, మీకు కూడా నమస్కారం అండి. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి మనకి రాశారు, దేవనూరు మజరా చిన్నంపల్లి నుండి రాశారు, ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ధైర్యంగా ఉండటమే నా ఫిట్నెస్ మంత్ర, సంతోషంగా ఉంటానంటున్నారు. మురళీ రాధాకృష్ణయ్య గారు, రాధమ్మ గారు, చాలా సంతోషం, యోగా చేస్తామంటున్నారు. ఋషిగిరి బాలరాజు గారు, చాలామంది అయితే మంచి పాటలు వింటామంటున్నారు. అపర్ణ బెంగళూరు నుండి, మంచి మ్యాగజైన్స్ చదువుతాం మేడం అంటున్నారు. హర్షిణి ఆదిలాబాద్ నుండి, సంతోషంగా ఉండడం నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. సీతారాం భాగ్ హైదరాబాద్ నుండి, అరవిందాచారి లావణ్య గారు. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, దేనికి టెన్షన్ పడకుండా నిదానంగా ఆలోచించి ప్రశాంతంగా ఉంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతాము, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. రమణి సుబ్బారావు గారు హైదరాబాద్ నుండి, డైలీ వాకింగ్ చేస్తాను, యోగా నలుగురితో సంతోషంగా ఉంటాను, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర అంటున్నారు ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, మాట్లాడదాం, చెప్తాను ఈ పాట తర్వాత.

0: ఇంకా చాలామంది శ్రోతలు తన ఫిట్నెస్ మంత్ర, ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర పంపించారు. మనకి మధుకర్ గారు నందిపేట నుంచి పంపించారు. వివిధ భారతిలో వచ్చే క్షేత్ర దర్శిని వింటూ నేను, నాకు అది చాలా బాగుంటుంది, రోజంతా నేను ఉత్సాహంగా ఉంటానంటున్నారు. మరి మనకు ఇంకొక సందేశం పంపించారు. 45 ఏళ్ళుగా నేను రోజు వీబీ వింటానమ్మా, నాకు అదే చాలా నాకు ఎమోషనల్గా నన్ను ఫిట్గా ఉంచుతుంది అంటున్నారు. మనకి సందేశం పంపించిన వారు నాగరాజ్ నావతి ఫ్రమ్ సైనిక్పురి నుండి పంపించారు. మరి ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి వారు భార్యతో కలిసి రోజు వాకింగ్ చేస్తారట, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. మేము రోజు యోగా వాకింగ్ చేస్తాము అంటున్నారు. జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల నుండి పంపించారు. వాకింగ్ చేస్తాను, యోగా చేస్తాను, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఇంకా హంపాపురం చిరంజీవి నాగభూషణ రాశారు, నడవడం నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. చాలామంది శ్రోతలు వివిధ భారతి పాటలు వింటాము, అదే మాకు ఎంతో హాయిగా ఉంటుంది అంటున్నారు. అప్పలరాజు గారు పెడల నుండి రాశారు ఏంటంటే, ఇళయరాజా గారి పాటలు వింటాను, నాకు అది బాగుంటుంది అంటున్నారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు సమతుల ఆహారం, అరగంట వ్యాయామం, ఇదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. రాజన్నపేట సిరిసిల్ల నుండి, అలాగే బుక్స్ చదువుతాను, యోగా చేస్తానంటున్నారు డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి. ఇంకా చాలామంది వాకింగ్ చేస్తామంటున్నారు, వివిధ భారతి ప్రోగ్రామ్స్ వింటామండి అంటున్నారు. జ్ఞానేశ్వర్ ప్రవీణ సిరిమల్లె కాలనీ అత్తాపూర్ నుండి, రోజు పండ్లు తింటాము, ఆరోగ్యంగా ఉంటాము, అదే మా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఈరోజు షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మీ పేర్లు చదివినా చదవకపోయినా రోజు ఇలాగే ఎంత ఉత్సాహంగా మా షో టైంలో పాల్గొనండి. బోలెడంత సరదా మంచి మంచి పాటలు వింటూ ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి కార్యక్రమంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తి శైలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలకు ముందుగా ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి IAS శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ STD కోడ్ 040 జత చేసి 232408852 232408853 2955092 ఈ నంబర్లకు ఫోన్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి IAS శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్స్ మరొక్కసారి 040-232-40852, 2324-0853, 2955-0923. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? చెప్తాను. నవంబర్ 26, 2008 రాత్రి, ఒక కాళ్ళరాత్రి, ముంబై నగరంలో జరిగింది ఈ సంఘటన. ఒక పక్క తుపాకీ శబ్దాలు, మరోపక్క బుల్లెట్ల వర్షం. అది ఒక కాళ్ళరాత్రి అని చెప్పాను కదా. ముంబై నగరంపై జరిగిన ఉగ్రదాడి మృత్యు భయపెడుతున్నా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎదుటివారి ప్రాణాల కోసం ధైర్యంగా నిలబడి కాపాడిన ఒక రియల్ సోల్జర్ ఆవిడ. కానీ ఆమె ధరించింది ఆర్మీ యూనిఫామ్ కాదు, ఖాకీ కానే కాదు, తెల్లటి నర్స్ యూనిఫామ్. వీర వనితగా, ఒక ధైర్యశాలిగా ప్రాణాలు కాపాడిన షీరో ఆవిడే స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే. వారే ఈనాటి మన శక్తిశీలి.

పుష్ప 2 చిత్రానికి మహాలింగం అలిపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన చంద్రబోస్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. బోలెడని విషయాలున్నాయి. అసలు ఎందుకు ఈరోజు దేశమంతా ఆవిడ గురించి మాట్లాడుకుంటోంది? మీరు గమనిస్తే చాలా మటుకు ఇప్పుడున్న సోషల్ మీడియాలో చాలా విషయాలు ఆవిడ గురించి పదే పదే మాట్లాడుకుంటున్నారు. దాని వెనుక కూడా చాలా విషయాలున్నాయి. ముంబై నగరంలో ఉన్న ఒక హాస్పిటల్లో జరిగిన నిజమైన సంఘటన ఇది. ఎప్పట్లాగానే ఆవిడ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నారు. ఎప్పట్లాగానే ఆ రోజు రాత్రి కూడా నైట్ డ్యూటీలో డ్యూటీకి రిపోర్ట్ చేశారు నర్స్ అంజలి కుల్తే గారు. అయితే డ్యూటీ ఏమో ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వారం, ఒక్కొక్క నెల, ఒక్కొక్క వార్డులో పడుతుందట. ఆ రోజు ఆవిడకి నవంబర్ 26, 2008 ఆ రోజు ఆవిడ నైట్ డ్యూటీ ప్రసవ వార్డులో పడింది. ప్రసవ వార్డులో రిపోర్ట్ చేశారు అంజలి. అంతా బాగానే ఉంది, పేషెంట్స్ అందరినీ టేకింగ్ ఓవర్, హ్యాండింగ్ ఓవర్ చేసుకుంటున్నారు. సడన్గా తుపాకీ శబ్దాలు, బుల్లెట్ల వర్షం. అప్పటికే హాస్పిటల్ ముందున్న సెక్యూరిటీ గార్డ్స్ నేలకొరిగిపోయారు. ఇదంతా గమనించారు అంజలి కుల్తే. కిటికీలోంచి చూశారు. ఉగ్రవాదుల ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబడ్డారు. ఏం జరిగింది, ఆ తర్వాత అంజలి కుల్తే ఏం చేశారు, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కోట్ చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం విజయ బల్గేరియన్, రచన పూర్ణాచారి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:29 దాటి 29 సెకండ్లు. ఈరోజు శక్తిశీలిలో స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆవిడ హాస్పిటల్లో నైట్ డ్యూటీ, ప్రెగ్నెన్సీ వార్డులో, ప్రసవ వార్డులో రిపోర్ట్ చేశారు. బుల్లెట్ల వర్షం వినిపించింది, ఉగ్రవాదులు ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబడ్డారు, తర్వాత ఏం జరిగింది చెప్తానన్నాను కదా, ఆ శబ్దాలు విన్న అంజలి గారికి ప్రమాదం ఎంత దగ్గరలో ఉందో అర్థమైంది. ఆ సమయంలో 20 మంది గర్భిణీ స్త్రీలు ఆ ప్రసవ వార్డులో ఉన్నారు. ఊహించండి, 20 మంది గర్భిణీ స్త్రీలు, వాళ్ళ పొట్టలో ఉన్న చిన్న పసికందులు. ఆమె భయంతో వణికిపోలేదు, అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించారు అంజలి కుల్తే. వార్డుకున్న భారీ ఐరన్ తలుపులను లోపల నుండి లాక్ చేసేశారు. మరి ఎలా తరలించారో తెలియదు, కానీ అతి వేగంగా, అతి కష్టంగా గర్భిణీ స్త్రీలను, వారి సహాయకులను అక్కడ దగ్గరలో ఉన్న, అంటే హాస్పిటల్లోనే ఎవరికీ కనిపించకుండా ఒక పక్కగా ఉన్న ఒక చిన్న ప్యాంట్రీ రూమ్లోకి, వాష్రూమ్లోకి చేర్చేశారు. హమ్మయ్యా అనుకున్నారు అందరూ. ఎవరు ఈ గర్భిణీ స్త్రీలు, మొత్తం ఆ స్టాఫ్ నర్స్ అంజలి గారు, వారందరూ. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. హమ్మయ్య అనుకున్నారు, కానీ అది క్షణం పాటులో

కోరి చిత్రానికి చిన్మయి కార్తీక్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీసుందర్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీల్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:35 దాటి 37 సెకండ్లు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892672

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ప్రసవ్ వార్డులోంచి 20 మంది గర్భిణీ స్త్రీలందరినీ ఒక చిన్న పాంట్రీ రూమ్లోకి తీసుకెళ్లారు. అతి కష్టం మీద హమ్మయ్య అనుకున్నారు అందరూ, ఊపిరి పీల్చుకున్నారు. వార్డుల లైట్లన్నీ ఆర్పేసి నిశ్శబ్దంగా ఉండమన్నారు అంజలి గారు అందరినీ. అక్కడ వచ్చే ఏ చిన్న శబ్దమైనా బయటికి వినిపిస్తుంది కాబట్టి మొత్తం అందరూ కామైపోయారు. 20 మంది తల్లుల ప్రాణానికి ప్రమాదం ఒక చిన్న శబ్దమైనా సరే. అలాంటి సమయంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎక్కువైంది, నొప్పులు, ఫుల్ టర్మ్ లేబర్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. బయట ఉగ్రవాదులు విసిరే గ్రానైట్లు పేలుళ్ళు, లోపల ఆ తల్లి ప్రసవ వేదన. అంజలి గారు మాత్రం ఏ మాత్రం భయపడకుండా చీకట్లో ఆ తల్లిని, గర్భిణీ అయిన ఆ తల్లిని, ప్రసవ వేదన పడుతున్న ఆ తల్లిని లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళి అతి కష్టంగా, ఎంత కష్టంగా తీసుకెళ్లారో ఊహించండి. చుట్టూ చిమ్మ చీకటి, ఒక పక్క గ్రెనేడ్ల మూత, ఒక పక్క ఏమో తల్లి ప్రసవ వేదన. ఎంత నిబ్బరంగా ఉండుంటారు అంజలి గారు. అసలు ఆ సన్నివేశాన్ని నేను ఊహించుకుంటే అమ్మో అని అనిపిస్తోంది నాకు మీకు చెప్తూ ఉంటే. అలాంటి సమయంలో వారు లేబర్ రూమ్కి తీసుకెళ్ళి కాన్పు చేసి పసిపాపకి జన్మనిచ్చారు ఆ తల్లి. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:42 దాటి 30 సెకండ్లు. మరి ఇందాకల నుంచి చెప్పుకుంటున్నాం అంజలి కుల్తే, స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గురించి. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లోనే చూస్తాం, కానీ నిజ జీవితంలో పేలుళ్ళ మధ్య ఎంతో సమయస్ఫూర్తితో, ధైర్య సాహసాలతో తన వృత్తి ధర్మం నిర్వహించారు శ్రీమతి అంజలి. చావు నీడలుముకున్న రాత్రి ఒక కొత్త ప్రాణం భూమిపైకి వచ్చింది. ఆ అమ్మాయికి పేరేం పెట్టారో తెలుసా? గోలీ అని పేరు పెట్టారు. ఎందుకంటే చుట్టూ పేలుళ్ళు, తుపాకీ గుళ్ళ వర్షం మధ్యలో ఈ ఆ ప్రాణం భూమి మీదకి వచ్చిందని ఆ పాపాయికి గోలీ అని పేరు పెట్టారట. ఉగ్రవాదులు ఆ తలుపులను దాటి లోపలికి రాలేకపోయారు. అంజలి గారి ధైర్యం ఆ రాత్రి 20 మంది తల్లులను, వారి పిట్టల ప్రాణాలను కాపాడింది.

ఓజీ చిత్రానికి శృతి రంజని ఆలపించిన పాట విన్నారు. రచన కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, సంగీతం ఎస్ఎస్ తమన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. దాడి ముగిసిన తర్వాత కూడా ఆమె వెనుకడుగు వేయలేదు. సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్లారు. బోన్లో నిలబడి ఉగ్రదాడికి మూల కారణమైన వ్యక్తిని గుర్తించి చూపించి మరీ సాక్ష్యం చెప్పారు. తన వృత్తినే దైవంగా తలిచే అంజలి నర్స్ యూనిఫామ్లోనే కోర్టుకు హాజరై వృత్తి పట్ల, దేశం పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఉగ్రదాడిలో ఆమె అత్యంత కీలకమైన సాక్షిగా నిలబడి కీలక ఉగ్రవాదిని ఆ కోర్టులో ధైర్యంగా గుర్తించి అతడికి శిక్ష పడేలా చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు శ్రీమతి అంజలి కుల్తే. ఆవిడ కదా అసలైన ధీశాలి, షీరో. ఏమంటారు మీరు?

వకీల్ సాబ్ చిత్రానికి సిద్ శ్రీరామ్ అలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడు మన బ్యాలెన్స్, మన సమన్వయాన్ని మనం కోల్పోకుండా వెంటనే నిర్భయంగా స్పందించి ఆపద నుండి బయటపడాలి అనే గొప్ప సందేశాన్నిచ్చారు శ్రీమతి అంజలి. ఇటీవలే ఈ కథ భారత్ భాగ్య విధాత అనే సినిమాగా కూడా వచ్చింది. తుపాకీ గుళ్లకు ఎదురెళ్లి 20 మంది గర్భిణీ స్త్రీలను, వారి కడుపులో పసి ప్రాణాలను కాపాడిన వీరవనిత శక్తిశీలి స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారు. ఎందరికో స్ఫూర్తిదాతగా, ప్రాణదాతగా నిలిచిన అంజలి కుల్తే గారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: పవిత్ర బంధం చిత్రం నుండి కేజేఎస్ దాస్ గారు ఆల్పించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఇలాంటి ఎన్నో ఉమెన్ అచీవర్ స్టోరీస్, ఎందరో మహిళా మణుల గురించి ప్రతిరోజు 2 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల వరకు శక్తిశీలి కార్యక్రమంలో రోజు వినొచ్చు. మీరు చేయాల్సిందల్లా ట్యూన్ చేసి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది ఇవాళ శక్తిశీలి. స్టూడియో క్లబ్ సమయం 2 గంటల 59 నిమిషాలు దాటి 11 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు అవుతోంది. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సింగరేణిని కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ జేబు సంస్థగా మార్చుకుని దెబ్బతీశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా భూపాలపల్లిలో మాట్లాడుతూ మంత్రి సంస్థను కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఏఐ సహాయంతో యువత నైపుణ్యాలను పెంచవచ్చునని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు మరో 10 రోజులు పొడిగించాలని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల ఎన్యుమినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడం అర్హులకు ఓటు హక్కు కల్పించేలా పూర్తి స్థాయిలో సర్వే పూర్తి కావడానికి అదనపు సమయం అవసరం వివరించారు. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయకుమార్ అగ్గిపెట్టెలో పెట్టే అరుదైన ఇక్కత్ పట్టు చీరను ఈరోజు శ్రీశైలం దేవస్థానానికి సమర్పించారు. ఈ వస్త్రాన్ని స్వీకరించిన ధర్మకర్తల మండల అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు విజయ్ కుమార్ అద్భుత నైపుణ్యాన్ని అభినందిస్తూ చేనేత మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని కొనియాడారు. హుస్సేన్సాగర్లో 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్తో పాటు భారత తొలి ఐఎల్సీఏ ఓపెన్ అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్షిప్ను మేజర్ జనరల్ పునీత్ కపూర్ ప్రారంభించారు. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలో దేశ విదేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్లో భాగంగా ఎడ్బాక్స్టన్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి తిరిగి రావడం భారత్కు ఎంతో సానుకూలమైన అంశం. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. యస్, స్టూడియో క్లాక్ల సమయం 5:42 దాటి అలా ముందుకు వెళుతూ ఉంది. ఏదేమైనా ఎండైనా వర్షమైనా సరే పిల్లలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళాలి, కొందరు ఆఫీస్కు పరిగెత్తాలి, ఇంకొందరు బిజినెస్ షట్టర్స్ తీయాలి. పొద్దుటి నుండి సాయంత్రం వరకు రకరకాల పనులు చేసి చేసి సాయంత్రం అయ్యేసరికి బ్రెయిన్ చాలా అలసిపోయి ఉంటుంది కదా. ఇలాంటి టైంలో మిమ్మల్ని, మనందరినీ రక్షించే ఏకైక సంజీవిని అంటే ఏంది? ఏదైనా ఉందా? ఉందా ఉందా అంటే అదే మన అల్లం బెల్లం చాయ్ కదా. బాస్ అరిచిన, కస్టమర్ విసిగించిన, సరే సార్ ఒక్క 5 నిమిషాలు ఛాయ్ తాగొస్తా అని చెప్పేయండి, ఆ ఛాయ్ ఇచ్చే బూస్ట్తో వారు మొత్తం అలా దూసుకుపోండి. ఛాయ్తో పాటు మీ మూడ్ని ఇవో ఇలాగే మార్చేసే సరదా కబుర్లు, సర్ప్రైజింగ్ కబుర్లు, ఏక్దమ్ ఎంటర్టైనింగ్ కబుర్లతో ఛాయ్తో హాయ్ కబుర్లు షో రెడీగా ఉంది. నేను మీ ఆర్జేశ్వరి రమేష్. చల్లని మాటలు, పసందైన పవర్ఫుల్ వైబ్రేటింగ్ పాటల కోసం ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, మరి వివిధ భారతి అంటే వైబ్రేటింగ్. నిజంగా ఈరోజు మాత్రం కొంచెం వైబ్రేటింగ్గా మనము షోను స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? ఈ పాట విన్న తర్వాత ఈ పాటలో ఉన్న హీరోకి సంబంధించిన ఒక మంచి అప్డేట్ చెప్తా స్టూడియో.

ಜಾಯಂಟ್ ಮರಿ ಕೆಜಿಎಫ್ ಚಾಪ್ಟರ್ ಒನ್ ಅಂಜೆ ಹೇ ಮಾದ್ರಿಪೋಯ పాట కదా విజయ ప్రకాష్ శ్రీకృష్ణ మన పాడినటువంటి పాట రామజోగి శాస్త్రి సాహిత్యం రవి బస్రూర్ సంగీతంలో అదిరిపోయే వైబ్రేటింగ్ పాట విన్నారు కదా. మరి వైబ్రేటింగ్ న్యూస్ కూడా తెలుసుకోండి. ఈ సినిమాలో ఉన్నటువంటి మన ఐష్ హీరో ఐష్కు సంబంధించినటువంటి న్యూ మూవీ అప్డేట్స్లోకి వెళ్తే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అంటే మన ఐఎంబీడీ ప్రకారం ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఏంటో తెలుసా? ఆ సినిమా గురించి చెప్తాను, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ల సమయం 5:11 దాటాల ముందుకు వెళుతూ ఉంది. నేను ఆర్జే సురభి రమేష్. మనమున్నాం ఛాయ్తో హాయ్ కబుర్లలో. మరి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ IMDB ప్రకారం అట్ ప్రెసెంట్ ఇండియాలో మోస్ట్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఏంటి అని అంటే, జనరల్ గా అందరూ టాక్సిక్ పీపుల్ కి దూరంగా ఉంటారు, కానీ పీపుల్ అంతా ఇప్పుడు ప్రెసెంట్ టాక్సిక్ టాక్సిక్ టాక్సిక్ అంటూ తెగ సెర్చ్ చేస్తూ ఉన్నారు ఇంటర్నెట్ లో. ఎస్, మరి రాకింగ్ స్టార్ యష్ ఇస్ బ్యాక్ టాక్సిక్ మూవీ తోటి. టాక్సిక్ తో థియేటర్ లో పోన తెప్పించడానికి రెడీ అయిపోతున్నాడు అనమాట. గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఆల్రెడీ రీసెంట్ గా వచ్చిన లేడీస్ అండ్ లేడీస్ టీజర్ అలాగే తబాహి సాంగ్ తో సోషల్ మీడియాని షేక్ చేసేసింది. అసలు నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది తెలుసా. అంతేకాకుండా మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి క్రేజీ అప్డేట్స్ ని మరి ఒక అంటే ఎక్స్లో తన ఆ మూవీకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా దర్శకుడు విశాల్ మిశ్రా కూడా టాక్సిక్ పై ఒక క్రేజీ అప్డేట్ ఏమైంది ఇచ్చాడంటే, కుకింగ్ ఇన్ హాలీవుడ్ అంటూ స్పెషల్ గా పంపించారు. ఏదేమైనా కేరా అద్వానీ, నయనతార, రాహుమ ఖురేషి లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ విజువల్ వండర్ ను మన ముందుకు తెస్తుంది. చాలా సార్లు వాయిదా పడినా ఫైనల్ గా టాక్సిక్ మూవీతో యష్ వస్తున్నాడు. ఇప్పుడు 26 బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. సో మీ టికెట్స్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. అప్డేట్స్ కోసం మాత్రం ప్రతిరోజు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి మీకు వినోదాన్ని పంచడానికి ఇప్పుడు వరుస్తున్నారు తెలుసా, శివం. యాస్, చంద్రబోస్ సాహిత్యంలో దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో మరి పుష్ప మూవీ నుంచి వచ్చేస్తుంది ఇదిగా ఈ పాట.

0: యాజా ఆకుని తింటది మేక, మేకని తింటది పులి, ఆ పులినే తింటది ఖాళీ అన్నట్టుగానే రోడ్డు పై డ్రైవ్ చేసేటప్పుడు ఇలానే అనిపిస్తుంది. ఎందుకంటే అంటే చాలా మంది వెహికలర్స్, మరి బస్సు వాళ్ళకి కార్లు అంటే లోకువా, మరి కార్ల వాళ్ళకి బైకులు అంటే లోకువా, మళ్ళీ బైక్ వాళ్ళకి ఏం లోకువా నేను చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: యా స్టూడియో క్లాక్ల సమయం 5:18, 11:12 దాటాల ముందుకు వెళ్ళిపోతుంది. మనం చాయ్తో హాయ్ కబుర్లో, మరి ఇందాక చెప్పాను ఆ గొను తింటది మేక, మేకను తింటది పులిలాగా. మరి ఆ రోడ్స్ రోడ్ మీద వెళ్తూ ఉంటే మరి బస్సు వాళ్ళకేమో, కార్ల వాళ్ళకి మరి వెహికలర్స్, వెహికల్ అంటే బైక్ వాళ్ళు, మరి బైక్ వాళ్ళకి ఎవరికి అంటే అందరూ అనుకుంటారు, మరి రోడ్డు మీద వెళ్ళే జనాలు అనుకుంటారు. కానీ ఈ మధ్యలోనే ఉంటారండి సైకిల్ తొక్కే వాళ్ళు. అంటే తెగ చిన్న చూపండి, సైకిల్ తొక్కే వాళ్ళు కనిపిస్తే చాలా కొంతమందికి ఎక్కడ లేని ఈగో వచ్చేస్తుంది. సైకిల్ కాదని స్లో చేయడం పోయి ఉయ్ అయినే హారంతో గుండెల్లో గుబులు పుట్టించి డాష్ కొట్టినంత పని చేస్తారు. కానీ కర్మ ఎప్పుడూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది బాస్. మెక్సికో గవర్నమెంట్ ఇలాంటి డ్రైవర్లకు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్గా ఒక పనిష్మెంట్ ఇచ్చింది. దీని గురించి వింటే ఫస్ట్ షాక్ అవుతారు, తర్వాత ఏమవుతారు, ఎస్ బాగా అయింది అని కూడా అంటారు. ఇంతకీ ఏంటి ఆ రిటర్న్ గిఫ్ట్? నేను చెప్తాను, మీరు మాత్రం ఇప్పుడు జరగండి అంటే మిమ్మల్ని జరగనట్లేదు. ఈ జరగండి జరగండి అంటే పాట గేమ్ చేంజర్ నుంచి వస్తుంది. దలర్ మెహందీ, సునిధి చౌహాన్ పాడినటువంటి ఈ అందమైన పాటని ఆనందించడం రాశారు థామన్ ఎస్ఎస్. అద్రిపోయే మ్యూజిక్.

0: మన హైదరాబాద్ లో అయితే జరగండి జరగండి అంటే కొంచెం జరిగే అవకాశం ఉంటుంది, కొంచెం హారన్ కొడితే పక్కకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మెక్సికోలో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? సైకిల్ వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే వెహికల్స్ ఎస్పెషల్లీ బస్ డ్రైవర్లు ఏం చేస్తున్నారు తెలుసా? చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మనోరించే సంపూర్ణ
1: వినోదం. హిందుస్థానీ చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ లో సమయం 5:44:45. నేను మీ ఆర్జే సురభి రమేష్, మన మనం చాయ్తో హాయ్ కబుర్లు. స్టీరింగ్ చేతికి రాగానే ఏంటి, స్టీరింగ్ చేతికి రాగానే రోడ్లన్నీ నావే నేనే ఇక్కడికి రాజుని అనుకునే డ్రైవర్లు చాలా మంది ఉంటారు, మన డీలర్లు చూస్తూ ఉంటాం. అలాంటి ర్యాష్ డ్రైవర్లను మెక్సికోలోని శాన్ లూయిస్ ఫోటోసి అనే ప్రాంతంలో ఎక్కువగా ఉంటారట. సైకిల్ తొక్కే వాళ్ళంటే అబ్బా క్రీచర్స్ చూసినట్టు చూస్తారట కొందరు బస్ డ్రైవర్లు. అందుకే అక్కడ ప్రభుత్వం అంటే అలా చూసి కామ్గా ఉంటారా, వాళ్ళ మీద గుద్దించినంత విధితోటి వెహికల్ని తీసుకెళ్తూ వాళ్ళ బస్సులను తీసుకెళ్తూ ఉంటారు, కార్లను తీసుకెళ్తూ ఉంటారట. అందుకే అక్కడ ప్రభుత్వం బస్సు డ్రైవర్లందరినీ లైన్లో నిలబెట్టి రోడ్డు పక్కన జిమ్లో వాడే సైకిళ్ళు ఏర్పాటు చేసి వాటిని తొక్కమన్నారట. ఏది రోడ్డు పక్కనే అవి పెట్టి తొక్కమన్నారట. వాళ్ళు చెమటలు కక్కుకుంటూ తొక్కుకుంటూ తొక్కుకుంటూ తొక్కుకుంటూ వెళ్తుంటే వాళ్ళ పక్క నుండి పెద్ద పెద్ద బస్సుని జ్వయమని రాసుకుంటూ పోనిచ్చారు. ఆ దెబ్బకి డ్రైవర్ల గుండె ఆగినంత పనైందట. మనం రోజు సైకిల్ వాళ్ళని ఇలాగే కదా భయపెట్టేది అని ప్రాక్టికల్గా తెలిసొచ్చిందట. ఎంతైనా ఎదుటివాడి ప్లేస్లో నిలబడి చూస్తేనే కదా బాధ తెలిసేది. సీట్లో కూర్చొని యాక్సిలేటర్ తొక్కడం కాదు, రోడ్ల మీద ఉన్న ప్రతి ప్రాణానికి రెస్పెక్ట్ ఇవ్వడమే అసలైన డ్రైవింగ్. ఏమంటారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మన హైదరాబాద్ రోడ్లు అయితే భలే ఉంటాయి అబ్బా. ఎంత భలే ఉంటాయంటే ఓ ఇలా పాట పాడుకుంటూ

0: वारियर मुभी नुंचि शिंभु हरिप्रिया पांडे 20 बाट श्रीमणि साहित्यं देवश्री ప్రసాద్ సంగీతం ఏదేమైనా ఈ మ్యూజిక్ డైరెక్టర్లు భలే భలే మ్యూజిక్స్ కంపోజ్ చేస్తూ ఉంటారబ్బా. అంటే మధ్య మధ్యలో ఇన్స్ట్రుమెంట్ ఈ పాటలు వింటూ ఉంటే అంతా డుడ్డు బాగానే ఉంది, కానీ మధ్య మధ్యలో ఇలాంటి గమ్మత్తైన పెడుతూ ఉంటారు కదా. సరే ఇలాంటివన్నీ కలిస్తేనే మంచి సంగీతం. ఇలాంటి సంగీతం కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగనే ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రేపు ఉదయం ప్రసారమయ్యే 9:15 నుండి 10 వరకు ప్రసారమయ్యేటటువంటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా నైపుణ్యమే విజయానికి నాంది ఈ అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జాయింట్ డైరెక్టర్ శ్రీ కె వేణుగోపాలరావు గారితో పరిచయం. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం మనము నాం ఛాయ్తో హాయ్ కబులు షోలో. ఎస్, మీ ఫిట్నెస్ మంత్రం ఏంటి? జిమ్మా, యోగానా? అదే, మన బాడీకి మైండ్కి బెస్ట్ అండ్ ఈజీ టానిక్ ఒకటేనండి, అదే బాసు మనసారా కాసింపు వాకింగ్ చేయడం అని అంటారు చాలా మంది. కానీ మన సిటీలో వాకింగ్ చేయాలంటే అదో పెద్ద సాహసయాత్ర, ఫుట్పాత్ పైనే బైకులు నడుస్తూ

ఉంటాయి రోడ్డు మీద చూస్తే, వెనక నుంచి హార్న్ల మోత గుంతలు తప్పించుకుంటూ పొల్యూషన్ పీలుస్తూ నడవాలంటే అబ్బా ఎందుకులే అని విసుగొచ్చేస్తుంది కదా. మరి ఇండియాలోనే వాకింగ్ చేయడానికి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సేఫెస్ట్ ప్లేస్ ఒకటి ఉందట తెలుసా, ఇది ఎక్కడో కాదు సిక్కిం రాజధానిలోని గ్యాంగ్టక్లో. అక్కడ రోడ్డుపై కాదు బాసు, నడవడానికి స్పెషల్ ఎలివేటెడ్ వాక్వేస్ ఉన్నాయి, అసలు పొల్యూషన్ లేదు, పైగా అనవసరంగా హారన్ కొడితే 1000 రూపాయలు ఫైన్, ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీలో నెంబర్ 1 అట. ఈ విషయాన్ని ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తానియా కనీజా స్పెషల్ వీడియో చేసి మరీ చెప్పారు. ఇది మంచి వైరల్గా మారింది, సూపర్ కదా. మన సిటీలు కూడా ఎప్పటికైనా అలా మారాలని కోరుకుందాం, కోరుకుంటే సరిపోదు, అందుకు తగ్గట్టు ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, రోడ్డుకి ఇరువైపులా చెత్త లేకుండా క్లీన్గా ఉంచుతాం, సేఫ్గా వాకింగ్ చేద్దాం, ఫిట్గా ఉందాం. మంచి మాటలు పసందైన పాటల కోసం ట్యూన్ చేసే ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఓ బేబీ మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి పాట, లక్ష్మీ భూపాల్ సాహిత్యంలో మిక్కీ జే మేయర్ కంపోజిషన్లో మాస్త పాట.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు

0: కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్ఈ.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0404 జత చేసి 2324 0852, ఇంకో నెంబరు 2324 0853, మరో నెంబరు 2955 0923. ఈ నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం మనమున్నాం ఛాయ్తో హాయ్ కబుల్ షోలో. మరి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్, ఎగ్జామ్స్ అంటే రట్టా మరణ అన్నట్టుగా, అంటే బట్టి పట్టు ఆన్సర్ రాసే ఇలాగా స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. క్వశ్చన్కి ఆన్సర్ ఈ ఫార్మెట్లోనే ఉండాలి అని స్కూల్లో ఎలా అయితే చెప్పారో అలాగే ఎగ్జామ్ రాసేవాళ్ళం కదా. కానీ ఫార్మెట్ మారబోతుంది, ఎందుకంటే మన ఎస్ఎస్సి బోర్డు ఫరక్కనే సూపర్ ట్రెండీ విధానాన్ని తీసుకొస్తుంది. అంటే బుక్స్లో ఉన్నది ఉన్నట్టుగా దించేయడం కాదు, మీ మైండ్లో ఉన్న క్రియేటివిటీకి, మీ సొంత ఆలోచనలకి మార్కులు పడబోతున్నాయన్నమాట. అంటే సృజనాత్మకత సున్నితత్వం అంటూ మీ ఓన్ ఒపీనియన్స్కి ఏకంగా 40% వెయిటేజీ ఇస్తారట. అంతేకాదు క్వశ్చన్ పేపర్లో 25-30% చాలా ఈజీ ప్రశ్నలే ఉంటాయి. మరి క్లాస్ రూమ్లో చదివిన లెసన్స్ని రియల్ లైఫ్కి లింక్ చేస్తూ మీ స్టైల్లో మీరు ఆన్సర్ రాయచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంటర్నెట్కి కూడా దొరకని మీ యూనిక్ థాట్స్కి ఇక ఫుల్ మార్క్స్ పడతాయన్నమాట. సో నో టెన్షన్, జస్ట్ థింక్ డిఫరెంట్లీ డియర్ స్టూడెంట్స్. ఏమంటారు రైట్? మరి ఇప్పుడు మాత్రం ఓ మై ఫ్రెండ్, ఎస్, అందరూ కూడా స్కూల్ టైం కాలేజ్ టైంలో ఇలా పాటలు పాడుకుంటూ ఉంటాం. మళ్ళీ ఎగ్జామ్ టెన్షన్లో ఇలా పాడుకోవడం మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడైతే ఇంకా మన ఓన్గా రాసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇలాంటి పాటలు పాడుకోవడానికి అవకాశం ఉంది. అందుకోసమే వచ్చేస్తుంది హ్యాపీ డేస్ నుంచి కార్తీక్ పాడినటువంటి పాట వనమాలి సాహిత్య మిగుజమే సంగీతం.

మై ఫ్రెండ్ అంటూ భలే దిల్ ఖుషి అవుతుంటుంది. ఈ పాట విన్నప్పుడు అంతా కూడా ఫ్రెండ్స్ అందరూ బాగా గుర్తిస్తూ ఉంటారు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలుసా, జనరల్గా బార్బర్ షాప్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి, హ్యాపీగా వెళ్ళి జుట్టు కత్తిరించుకుంటా లేదా తలతల్లాడే మన తెల్ల జుట్టుకి నిగనికలాడే రంగు వేసుకొని అబ్బా నా ఏజ్ 10 ఏళ్ళు తగ్గింది అని అద్దంలో చూసుకొని బల్లే మురిసిపోతాం కదా. అవునా, నేను కూడా అలాగే మురిసిపోదాం, గాళ్ళు తేలిపోదాం అని నిన్న మా పక్క గల్లి శ్రీకాంత్లోకి వెళ్తే పేపర్లు బుక్స్ ముందేసి స్వాగతం పలికే తమ్ముడు శ్రీకాంత్ డిఫరెంట్ మ్యూజిక్ ట్రీన్స్తో వెల్కమ్ చెప్పాడు. ఏంటి స్పెషల్ అంటే నాకు నిన్న ఒక చిన్న ఒక గొప్ప విషయం కూడా చెప్పాడు. అదేంటో తెలుసా, ఈ షాప్లు కేవలం అందాన్ని పెంచేవి మాత్రమే కాదు, ఒకప్పుడు అద్భుతమైన సంగీతానికి కూడా అడ్డాలుగా ఉండేవాడు. వాయిద్యాలు లేకుండా కేవలం గొంతుతోనే పాడే బార్బరా షాప్ మ్యూజిక్ ఇక్కడే పుట్టింది. అందుకే జూలై 13న జాతీయ బార్బరా షాప్ సంగీత అభినందన దినోత్సవం కూడా జరుపుకుంటారని స్పెషల్గా చెప్పి ఆ మ్యూజిక్ అంతా నిన్నంతా వినిపించాడు. సో మ్యూజిక్ అనేది ఎక్కడో లేదు బాస్, మనల్ని అందంగా మార్చే బార్బర్ షాప్ చైర్లోనూ దాగుంది. ఏమంటారు రైట్? ఇప్పుడు మాత్రం ఈ మ్యూజిక్ మీ దిల్ని ఖుషి చేస్తుంది.

సో రాహుల్ సుబ్రీ పాడినటువంటి ఈ పాట సవారి మూవీ నుంచి విన్నారు. కాసల శ్యామ్ సాహిత్యం, శేఖర్ చంద్ర సంగీతంలో. రైట్, ఏదేమైనా ఇలాంటి పాటలు మాటలు వింటూ ఉంటే టైం అలా అలా గడిచిపోతుంది. ఈ రోజు టాటా బాయ్ బాయ్, దీనికి చాయ్తో హాయ్ కబుర్లకి టాటా బాయ్ బాయ్ చెప్తున్నాను. 11 వరకు ఉంటాను, మంచి మంచి మాటలు పాటలు అన్నీ కూడా వినిపిస్తాను. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచి మాటలు పాటలు, అద్భుతమైనటువంటి దిల్ని ఖుషి చేసుకోవడానికి, ఆ దిల్కి మంచి మంచి పాటలు వినిపిస్తూ ఉంటే మరింత హాయిగా ఉంటుంది బ్రెయిన్ అంతా, మైండ్ అంతా కూడా. అందుకోసం ట్యూన్ చేసే వచ్చండి ఆకాశవాణి వివిధ భారతి. ఇక స్టూడియో క్లాక్ల సమయం 5:50 కావస్తుంది. మరి మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు, 6 గంటలకు హిందీలో వార్తలు కూడా వింటారు. స్టే ట్యూన్డ్.

0: शून्य शुल्क की सुविधा मिलेगी। ये समझौता भारत और ब्रिटेन की रणनीतिक साझेदारी को मजबूत करने और अपने लोगों के लिए समृद्धि लाने की साझा प्रतिबद्धता को दर्शाता है। श्रम और रोजगार मंत्री मनसुख मांडविया ने कहा है कि आर्टिफिशियल इंटेलिजेंस AI युवाओं के कौशल को प्रभावी ढंग से बढ़ा सकती है। हैदराबाद में ब्रिक्स ट्रेड यूनियन फोरम शिखर सम्मेलन में उन्होंने सरकार की अनेक सामाजिक सुरक्षा पहलों पर बल दिया और स्किल इंडिया मिशन के अंतर्गत चलाए जा रहे विभिन्न कार्यक्रमों का उल्लेख किया। भारत का सबसे बड़ा वैश्विक वस्त्र कार्यक्रम भारत टेक्स 2026 आज नई दिल्ली के भारत मंडपम में शुरू हुआ। केंद्रीय वस्त्र मंत्री गिरिराज सिंह ने इसका उद्घाटन किया। संवाददाताओं से बातचीत में श्री सिंह ने कहा कि भारत टेक्स प्रधानमंत्री का दृष्टिकोण है। उन्होंने कहा कि यह अब एक अंतर्राष्ट्रीय आयोजन बन चुका है। कार्यक्रम में 14 देशों के अंतर्राष्ट्रीय प्रदर्शक भाग ले रहे हैं। प्रधानमंत्री नरेंद्र मोदी ने भाजपा के वरिष्ठ नेता रामचंद्र गौड़ा के निधन पर शोक व्यक्त किया है। श्री मोदी ने उन्हें कर्नाटक में भाजपा का एक मजबूत स्तंभ बताया। उन्होंने पार्टी को जमीनी स्तर पर मजबूत करने और पार्टी कार्यकर्ताओं की कई पीढ़ियों का मार्गदर्शन करने में अपना जीवन समर्पित कर दिया। इंग्लैंड ने भारत के साथ 3 मैचों की एक दिवसीय क्रिकेट श्रृंखला के पहले मुकाबले में बर्मिंघम में टॉस जीतकर बल्लेबाजी का फैसला किया है। ताजा समाचार मिलने तक इंग्लैंड ने 32वें ओवर में 6 विकेट पर 155 रन बना लिए हैं। फीफा फुटबॉल विश्व कप के पहले सेमीफाइनल में आज रात 12:30 बजे टेक्सस में फ्रांस और स्पेन आमने सामने होंगे। फ्रांस लगातार तीसरी बार फाइनल में जगह बनाना चाहेगा, वहीं स्पेन 2010 में विश्व कप जीतने के बाद इस बार विश्व कप फाइनल में पहुंचने की पूरी कोशिश करेगा। इसके साथ ही यह समाचार बुलेटिन समाप्त हुआ।
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా నైపుణ్యమే విజయానికి నాంది అనే అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జాయింట్ డైరెక్టర్ శ్రీ కె వేణుగోపాలరావు గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: భీమ్ సిసిలియో. కంపోజిషన్లో దేవ్ పవార్, సాహిత్యంలో ఈశ్వర్ దత్ పాడినటువంటి ఈ పాట ఫంకీ మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6 గంటల 10 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. రాష్ట్రంలోని రహదారులు, విమానాశ్రయాల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగరేణి అభివృద్దిని నిర్లక్ష్యం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏఐ సాంకేతికతను అలవరుచుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని యువతకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల అనుగుణంగా పంటల ప్రణాళికను సిద్దం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, దక్షిణ భాగానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, వరంగల్ విమానాశ్రయ నిర్మాణ పనులు ఇంకొక 3 వారాల్లో ప్రారంభమవుతాయని, 2028 జూన్ నాటికి దీన్ని పూర్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అలాగే రక్షణ శాఖ భూసేకరణ సమస్యల పరిష్కారం కాగానే ఆదిలాబాద్ విమానాశ్రయం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయని, ఇది రాష్ట్ర రవాణా అనుసంధానతను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గోదావరి ఖనిలో జరిగిన బీజేపీ భరోసా యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో కార్మికుల సంఖ్య గతంలో 1.2 లక్షలుండగా ప్రస్తుతం 35 వేలకు తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ అంతర్గత కలహాల వల్ల కార్మికుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. సింగరేణి ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాష్ట ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కోల్ బ్లాక్ 2 సింగరేణికి కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ ఈ సంస్థ అభివృద్ది పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను తెలియజేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కోల్ ఇండియా 2లో 260,000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇండియాలో సింగరేణిలో కొత్త గన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, మణుగూరు గని 3 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ విషయంలో కార్మికులు త్వరలో శుభవార్త వింటారని మంత్రి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ కింద యువత తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవడం ద్వారా ఉద్యోగాలు కోల్పోతామన్న భయాన్ని అధిగమించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన

ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు భారతదేశాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపిస్తున్నాయో వివరించారు. దేశ పురోగతిలో కార్మికుల పాత్రలను గురించి తెలియజేస్తూ, పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పరం సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈ శ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం అంతర్జాతీయ వలస ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సు 2026లో కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ సవాళ్ల నేపథ్యంలో కార్మిక హక్కులు, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్దిపై అంతర్జాతీయ సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. 14 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ 3 రోజుల సదస్సు భవిష్యత్తు ఉపాధి రంగంపై దృష్టి సారించింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో తెలంగాణ కృషి చేస్తోందని వివేక్ పేర్కొన్నారు. ఆగస్టు 4-5 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 80 మంది అంతర్జాతీయ, దేశీయ ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు కోసం భద్రత, రవాణా, వైద్య సేవల ఏర్పాట్ల విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు ఉదయం 10:03 నుంచి 11 గంటల వరకు తెలంగాణలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0402324085252, 0402324085853, 0402955092 3. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సనత్ నగర్ నుంచి వర్చువల్ విధానంలో 668 కోట్ల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్టులు ఈఎస్ఐ మౌలిక వసతులను గణనీయంగా బలోపేతం చేస్తాయని, లక్షలాది కార్మిక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ప్రత్యేక సంక్షిప్త సవరణ గడువును పొడిగించాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్లో ఓటర్ల సవరణ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని, కేవలం 21% మాత్రమే పూర్తయిందని ప్రభాకర్ తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేసేందుకు విద్యార్థులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని, ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా చూడాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించింది. డిజిటలైజేషన్ పనుల పెండింగ్ కారణంగా గడువు పొడిగించాలని రాష్ట ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరడంతో ఇంటింటి సర్వే ప్రక్రియ జులై 24 వరకు కొనసాగనుంది. ముసాయిదా జాబితాను జులై 31 విడుదల చేయనుండగా తుది జాబితా అక్టోబర్ 3 ప్రచురితమవుతుంది. రాష్ట్రంలో 30-35% వర్షపాత లోటుకు కారణమైన ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కృష్ణా గోదావరి బేసిన్లతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున అధికారులందరూ సమన్వయంతో రైతులకు మార్గదర్శకత్వం చేయాలని ఆదేశించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, చెరుకు పంటల స్థానంలో తక్కువ కాలపరిమితి కలిగిన చిరుధాన్యాలు, పప్పుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని IMD, IIMR, భూగర్భ జలవనరుల సంస్థల అధికారులు కోరారు. ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నీరు లేక పంటలు పండించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

0: వానాకాలం 2026లో రైతులు 6 తడి పంటలు వేయాలని వ్యవసాయ అధికారులు ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షలు సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 ఉచిత కోచింగ్ కోసం జులై 17 నుంచి ఆగస్టు 7 2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం 150,000, పట్టణ ప్రాంతాల్లో 200,000లలోపు ఉన్న 150 మంది గ్రాడ్యుయేట్లను ఆగస్టు 16 నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలో వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈరోజు జిల్లాలోని జఫర్గఢ్ మండల కేంద్రంలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన ఉండాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం క్రీడాకారులు, శారీరక విద్యా ఉపాధ్యాయులు, కోచ్లలో ఆధునిక క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ శిక్షణ ఆందోల్ జోగిపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో విజయవంతంగా ముగిశాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మెదక్లోని పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి పాల్గొంటారు. మరి పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 232408052, ఇంకో నెంబరు 233240853, మరో నెంబరు 29550923. ఈ నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: राजा साहब मूवी नुंचि विशाल मिश्रा थमन एस अंड श्रुति रंजन पांडे ट्वेंटी पार्ट కృష్ణకాంత్ సాహిత్యం థమన్ ఎస్ సంగీతం మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అరరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ల సమయం 6:24:35 దాలా దాటి వెళ్ళిపోతుంది. వర్షాకాలం వచ్చేసింది, ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్మేస్తుంటే మనసు ఎంత హ్యాపీగా ఉంటుందో. కానీ సడన్గా పడే వానల వల్ల మన జేబులో ఉన్న ఫోన్ తడిసిపోతే అమ్మ బాబు గుండె ఆగినంత పని అవుతుంది కదా. అందుకే ఈ వానాకాలంలో మిమ్మల్ని మీరు స్మార్ట్ గాడ్జెట్స్ని కాపాడే సూపర్ టిప్స్ కొన్ని చెప్తా. ఎస్, మరి ఆ గాడ్జెట్స్లో ముఖ్యంగా ఉండాల్సినవి ఏంటంటే ఫోల్డింగ్ గొడుగు. ఎస్, బ్యాగులో ఎక్కువ స్థలం ఆక్రమించకుండా సడన్ వర్షాల నుండి మిమ్మల్ని తక్షణమే కాపాడే ఆయుధం ఏదైనా ఉందంటే ఫోల్డింగ్ గొడుగు. ఎప్పుడు మనతో పాటు పెట్టుకోవడానికి ట్రై చేద్దాము. అలాగే స్మార్ట్ ఫోన్స్, ఇయర్బడ్స్, క్యాష్, వాన నీటి బొట్టులు కూడా తాకుండా ఉండాలి అంటే జిప్ లాక్ పౌచ్లు స్పెషల్గా దొరుకుతూ ఉన్నాయి. తక్కువ రేట్లోనే ఉంటాయి, తప్పకుండా అది పర్చేజ్ చేసి ఒకటి మీ బ్యాగ్లో పెట్టుకోండి. అలాగే వర్షాల వల్ల పవర్ కట్ అయినా లేదా మీరు ట్రాఫిక్లో చిక్కుకున్నా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా చూసుకుని

లైఫ్ సేవర్ ఒకటి ఉంటుంది, అదే ఫుల్లీ ఛార్జర్ పవర్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. సో మన పవర్ బ్యాంక్ను కూడా దగ్గర పెట్టుకోండి. అంతేకాకుండా జారి పడకుండా ఉండే నాన్ స్లిప్ రబ్బర్ చెప్పులు ధరిస్తే మరి రోడ్లపై బురద నీటిలో కూడా హ్యాపీ హ్యాపీగా హాయ్ హాయిగా మరి నడిచేయచ్చు. మరి ఈ చిన్న వస్తువులు మీ దగ్గర ఉంటే వర్షం వచ్చినా నో టెన్షన్, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట. మరి నీ విషయాలు కూడా చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం. కళ్యాణ్ చక్రవర్తి త్రిపుణేని సాహిత్యంలో, థమన్ ఎస్ఎస్ సంగీతంలో, శృతి రంజని పాడినటువంటి మరో వండర్ఫుల్ ట్రాక్ సువి సువి అంటూ ఓజీ నుంచి వచ్చేస్తుంది. స్టేట్యూన్.

0: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 పై 6:34:31 దాటలా ముందుకు వెళుతుంది సమయం. నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, మరి వర్షం పడితే వాతావరణం ఏమవుతుంది? చల్లబడుతుంది. కానీ అదే టైంలో సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు కూడా మన తలుపుని టక్ టక్ టక్ అని తడుతూ ఉంటాయి. గుండె ఒకసారి అమ్మాయన అయిందంటే అలా హాస్పిటల్కి వెళ్ళి డబ్బులన్నీ సమర్పించుకోవాలా అన్నంత బాధ కలుగుతుంది. అయితే వర్షపు జలను ఆనందిస్తూనే మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనంటే, మన బ్యాగ్లో ఉండాల్సిన ఒక సెకండ్ సెట్ వస్తువులు ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్, బయట తిరిగేటప్పుడు చేతులకు బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హ్యాండ్ శానిటైజర్, వైట్ వైప్స్ ఎప్పుడు దగ్గర పెట్టుకోవడం మంచిది. వీటితో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోండి. ఇక సొంత వాటర్ బాటిల్. ఎస్, ఈ సీజన్లో కలుషిత నీటి వల్లే ఎక్కువ రోగాలు వస్తుంటాయి. అందుకోసం కాచి చల్లార్చిన నీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ పర్సనల్ వాటర్ బాటిల్ని మెయింటైన్ చేయండి. తప్పకుండా అబ్బా బరువని బాధపడకుండా తప్పకుండా మెయింటైన్ చేయండి. ఇక జలుబు, జ్వరం టాబ్లెట్లతో పాటు దారిలో చిన్న చిన్న గాయాలైతే వాడటానికి బ్యాండేడ్ వెంట ఉంచుకోవడం చాలా చాలా మంచిది. చిన్న ఎమర్జెన్సీ మెడికల్ కిట్ కూడా బ్యాగ్లో ఉంటే మంచిది. ఇక వద్దన్నా కూడా వచ్చి మనల్ని రాత్రంతా నిద్రపోకుండా చేసే వాటిలో దోమలు ఎక్కువగా ఉంటాయి. మరి దోమల వల్ల నిద్రపోవడమే కాదు, దోమల వల్ల వచ్చే డెంగ్యూ మలేరియాలకు దూరంగా ఉండాలంటే మరి తప్పకుండా దానికి సరైన జాగ్రత్తలు తీసుకుంటూ మెడికల్ షాప్లో దొరికే మెడిసిన్ అంటే ఆయింట్మెంట్స్, ఇలాంటివి కూడా క్రీమ్స్ కూడా వాడడం మంచిది. మినిమం ఈ వస్తువులతో మీతో పాటు ఉంటే మరి వర్షాకాలని హ్యాపీగా ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు అనమాట. ఏమంటారు? లైట్ వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అనరించి సంపూర్ణ వినోదం. థండేర్ మూవీ నుంచి నకాశ జే శ్రేయా ఘోషల్ పాడినటువంటి పాట, శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 6:40:19 దాటింది. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

0: Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. Today, I am going to talk about human rights and its awareness among us. మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఓ అంశాన్ని ప్రాతిపదికన తీసుకుని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐరాస నిర్వహిస్తుంది. దిస్ ఇయర్ ఈ ఏడాది సమానత్వం, ఈక్వాలిటీ, అసమానతలను తగ్గించడం, మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లడం అనే నినాదంతో జరుపుకుంటున్నాం. ఆధునిక యుగంలోనూ నిరంకుశ పాలకులు, ప్రభుత్వాలకు ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. ఈ దురంతాలను అరికట్టి మానవ హక్కుల రక్షణకు ఐక్యరాజ్య సమితి సర్వజన మానవ హక్కుల ప్రకటన ఆమోదించింది. భారత స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ హన్స్ జీవరాజ్ మెహతాతో పాటు వివిధ దేశాలకు సైద్ధాంతిక భావజాలకు చెందిన మేధావులంతా కలిసి రూపొందించిన ప్రకటన అది. మానవ హక్కుల ప్రకటన భారత్తో సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తుంది. ఐరాసా సభ్య దేశాలు పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన హక్కుల రక్షణకు, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడుతుంది. మానవ హక్కులు స్వేచ్ఛ, స్వాతంత్రాలకు సంబంధించిన అంశమే కాదు, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మానవ హక్కుల ఉద్యమం 1970వ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులతో ప్రధానంగా ఐక్యరాజ్య సమితి లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ప్రభుత్వాలలో నిరంకుశ ధోరణులు ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఈ కమిషన్ చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, కానీ దీనికి రాజ్యాంగ బద్దత లేదు. ఆ తరువాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడతాయి. మానవుని జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి, కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కాకుండా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించేస్తుంది. అత్యాచార ఘటనలు, ఇలా అనేక రకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి, భాష, కులమతాల జాడ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పించేందుకు 1948 డిసెంబర్న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. సమాజంలో కొందరు ఉన్నత వర్గీయులు మిగతా వారికన్నా తాము ఎంతో అధికులమనే దురహంకారం, ఆభిజాత్యాలను కలిగి ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. ఈ ఆధిక్యతావాదమే బానిసత్వం, అస్పృశ్యత, జాతి, లింగ, మత, భాషపరమైన అమానుషాలకు కారణమవుతుంది. మానవ హక్కుల ప్రధాన లక్ష్యాలు అవేంటంటే ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ మీకు వివరంగా చెప్తాడు. కానీ ఏంటంటే అండి, అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ మీతో ఈ ప్రోగ్రామ్ లో షేర్ చేసుకుంటాను.
1: మీ అమూల్యమైన సలహాలు

0: సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ, ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపాలి. చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడ్డం, వెట్టి చాకిరీ, బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం, నిర్బంధం లేని జీవన విధానం ఉండాలి. స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కుండాలి. సురక్షిత ప్రాంతాల్లో జీవించే హక్కుండాలి. బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి. భావ ప్రకటన, స్వాతంత్రపు హక్కు ఉండాలి. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి. ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినప్పుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి. మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన గౌరవం, సమానమైన శాశ్వతమైన హక్కులున్నాయి. వీటిని గుర్తించడం ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతులకు పునాది. మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు, క్రూరమైన దుష్కృత్యాలు కారణమవుతున్నాయి. ఇవి మానవాళి అంతరాత్మను గాయం చేస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి, లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష. నిరంకుశత్వాన్ని అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్ట చివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన, అంటే రూల్ ఆఫ్ ద లా తో రక్షించాలి. దేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించటం అవసరం. ప్రాథమిక మానవ హక్కులపై, మానవ గౌరవంపై, విలువలపై, స్త్రీ పురుషుల సమాన హక్కులపై ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. విస్తృత స్వాతంత్ర్యంలో సామాజిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఐరాసా సభ్య దేశాలు సంకల్పించాయి. ఐక్యరాజ్య సమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్ర్యాలకు విశ్వజనని గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్య దేశాలు అంటున్నాయి. ఈ ప్రతిజ్ఞతను సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి ఈ హక్కులను, స్వాతంత్ర్యాలను ఉమ్మడిగా అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానమైంది. అందువల్ల సర్వప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటిస్తుంది. ప్రతి వ్యక్తి, సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల ప్రజల్లో, వాటి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో వీటికి విశ్వవ్యాప్తమైన ప్రభావవంతమైన గుర్తింపును, ఆచరణను సాధించడానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రగతిశీల చర్యలు చేపట్టాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కదండి హ్యూమన్ రైట్స్ అడ్వకసీ గురించి. వెల్, బట్ వి ఆల్ హ్యావ్ టు నో అబౌట్ అవర్ రైట్స్ అండ్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. మనమే కాదు, మన చుట్టుపక్కల వారితో కూడా ఈ రైట్స్ మనం షేర్ చేసుకోవాలి. ఒక మంచి ఫ్రీ లైఫ్ కావాలి అంటే ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ దియర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫైట్ ఫర్ దర్ రైట్స్. అందుకే అంటారు, డోంట్ బెగ్ ఫర్ యువర్ రైట్స్, డోంట్ రిక్వెస్ట్ యువర్ రైట్స్, స్నాచ్ దెమ్, సీజ్ దెమ్ అండ్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్. వెల్, with this very motivational information in our program of Venala today, this is Chetan saying bye for now.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: కలిసింది వెన్నెల. ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్.

ఎన్నెన్నో. ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: హషమ్ అబ్దుల్ వహబ్ సంగీతంలో ఖుషి మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా నైపుణ్యమే విజయానికి నాంది ఈ అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జాయింట్ డైరెక్టర్ శ్రీ కె వేణుగోపాలరావు గారితో పరిచయం. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 ప్రసారమవుతుంది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ కంపోజిషన్లో కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా కార్తిక్ పాడినటువంటి ఈ పాట విరూపాక్ష మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణని

0: ఆలోచిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో జెస్టేషనల్ డయాబెటీస్ పై డాక్టర్ సృజన్ గారితో పరిచయం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 7 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324-0852, ఇంకో నెంబరు 2324-0853, మరో నెంబరు 2955-0923 నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

ఆదిత్య ఆర్కే లియోన్ జేమ్స్ పాడినటువంటి పాటకి పూర్ణాచారి సాహిత్యం, లియోన్ జేమ్స్ సంగీతం, దాస్ కా ధమ్కి మూవీ నుంచి పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్లో జరుగుతోంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మనదేశ మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
1: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేసిందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు బదులుగా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యక్ష పరిణామమేనని అన్నారు.
1: इस मुद्दे पर हम लोगों ने पिछले प्रेसर में भी हम लोगों ने बयान जारी किया था. देखिए, पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन पाकिस्तान द्वारा अपने अवैध और जबरन कब्जे वाले क्षेत्रों में दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है. भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है. इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं, जिसके बारे में आप जानते हैं. हम यह उम्मीद कर
0: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేసిందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యత చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని

0: అని చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలను గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. దేశ రాష్ట్రాల అభివృద్దిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్ధిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్ధిదారులకు ఐసీయు, ఎన్ఐసీయు సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి 2 అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసీ లబ్దిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 773 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 335,000 కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను, 411,000 కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122,000 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తూ 651,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు, బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ, ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్యరహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: అగర్ హమ్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఇకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసీ దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే. अभी तक क्या चैलेंज आता था, रेल ट्रांसपोर्टेशन में जब उसको वैगन में भरते हैं तो फ्लाई ऐश बहुत फाइन होने से उसको लोड करने के टाइम में बड़ा पॉल्यूशन होता. सो दैट्स व्हाई वी ब्रॉट दिस रिफॉर्म, फ्लाई ऐश के लिए स्पेशल कंटेनर डिजाइन किया है.
0: రైల్వేలు నిరంతర సంస్కరణలు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తుంటారని, ఫ్లై యాష్ రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. క్రికెట్లో బర్మింగ్హామ్లో

బస్టన్లో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. T20లు టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 773,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత్ ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం హెడ్మాస్టర్లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15:42 దాటింది. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం, జెస్టేషనల్ డయాబెటీస్. డాక్టర్ సృజన గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన జెస్టేషనల్ డయాబెటిస్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సృజనా తోగర్ల గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ఈ జెస్టేషనల్ డయాబెటిస్ అని దేన్ని అంటారు డాక్టర్ గారు?
1: డయాబెటిస్ అండ్ ప్రెగ్నెన్సీ అనేది రెండు రకాలండి. కొంతమందికి వాళ్ళకి గర్భధారణకి ముందే ప్రెగ్నెన్సీకి ముందే షుగర్ ఉంటుంది, వీళ్ళని ప్రీ జెస్టేషనల్ డయాబెటిస్ అంటాము. కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత షుగర్ అనేది నిర్ధారణ అవుతుంది, వీళ్ళని జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ అంటాము.
0: అంటే ఒక స్త్రీమూర్తి గర్భధారణ జరిగిన తర్వాత అంతకుముందు డయాబెటిస్ లేకుండా ఉండి ఆ గర్భధారణ సమయంలో డయాబెటిస్ రావడాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇలా ఆ సందర్భంలోనే రావడానికి కారణం ఏమిటంటారు?
1: ఇది ఒబేసిటీ లైక్ బరువు ఎక్కువగా ఉన్న స్త్రీలలో కానీ వయసు పైబడిన వారిలో ప్రెగ్నెన్సీ రావడం కానీ లేట్ ప్రెగ్నెన్సీ అంటాం, అంటే వీళ్ళని ఎల్డర్లీ ప్రైమీ అంటాం, లేదా ట్విన్స్ ఉండే వాళ్ళలో కానీ ఇంతకు ముందు పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కానీ లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఇద్దరు పేరెంట్స్లో ఎవరికన్నా డయాబెటీస్ ఉండే వాళ్ళలో కానీ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వ్యాయామం తక్కువగా ఉండే వాళ్ళలో.
0: డాక్టర్ గారు, చాలా మటుకు అనారోగ్యాలు ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో అటు వ్యాయామం లేకపోవడము లేదా ఆహారం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల వస్తున్నాయి అంటారు కదా. ఈ ఊబకాయము ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు, ఎందువల్ల రావచ్చు అలా?
1: ఊబకాయం ఉండే వాళ్ళు మాక్సిమం వాళ్ళలో ప్రీ డయాబెటీస్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ పీసీఓడి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఆల్రెడీ బాడీలో ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయకుండా ఉంటుంది, దాన్నే ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టేట్ అంటాము. అలాంటి వాళ్ళు ఒకవేళ గర్భధారణ సమయంలో వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
0: అలా షుగర్ వచ్చినప్పుడు గర్భస్థ శిశువు పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా?
1: ఖచ్చితంగా షుగర్ రావడం వల్ల తల్లి పైన శిశువు పైన ఇద్దరి పైన దాని ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. మెటర్నల్ కాంప్లికేషన్స్ చూసినట్టయితే తల్లికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం, ముందే ప్రీటర్మ్ డెలివరీ అంటాం, ఇచ్చిన గడువు కంటే ముందే ప్రెగ్నెన్సీ రావడం, లేదా ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా రావడం, తర్వాత ఎక్కువగా నీరసం అనేది రావడం జరుగుతుంది.

0: పెరిగిపోతుంది. అదే శిశువు పైన చూసినట్టయితే శిశువు బరువు బాగా పెరిగిపోతుంది. దీన్నే మనం మాక్రోసోమియా అంటాము. దాని తర్వాత పుట్టిన శిశువుకు జాండిస్ రావడం గానీ, షుగర్ లెవెల్స్ పడిపోవడం, ఇమీడియట్ గా హైపోగ్లైసీమియా రావడం గానీ జరుగుతుంది.
1: ఇలాంటి కండిషన్స్ ని మనం అవాయిడ్ చేయాలంటే ముందుగానే దాని పట్ల పరీక్షలు చేసి జెస్టేషనల్ డయాబెటీస్ అని ఉన్నట్టు తెలిస్తే ఏ రకమైన చికిత్స ద్వారా ఈ కాంప్లికేషన్స్ రాకుండా చూడొచ్చు అంటారు.
0: ఎక్కువ బేబీ పెద్దదిగా ఉండడం వల్ల ఎక్కువగా సిజేరియన్ సెక్షన్స్ కి ఛాన్స్ ఎక్కువగా ఉండడము, తర్వాత ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడము, వీక్నెస్ అనేది ఎక్కువగా ఉండడము, తర్వాత 50% లో షుగర్ అనేది అలాగే మిగిలిపోతుంది. వాళ్ళు కూడా Type 2 diabetes లాగా కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. సో ఇది తల్లి తరఫున ఉండే కాంప్లికేషన్స్. అదే శిశువు పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, శిశువు పెద్దదిగా ఉంటుంది. సో దీన్ని మనము మాక్రోసోమియా అంటాము. అండ్ పుట్టిన శిశువు ఎక్కువగా షుగర్ లెవెల్స్ అనేవి పడిపోవచ్చు, హైపోగ్లైసిమియా అంటాము. జాండిస్ రావడం గానీ, రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఉండడం గానీ జరుగుతుంది.
1: సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఏ రకమైన చికిత్స అవైలబుల్ ఉంది?
0: ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఎలా అయితే స్కానింగ్ కి వెళ్తామో అప్పుడే షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాలి. మనము డాక్టర్ ని మీట్ అయినప్పుడు వాళ్ళు మనకి షుగర్ లెవెల్స్ చెక్ చేస్తారు. దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ను HbA1c అనేది చెక్ చేయడం జరుగుతుంది. అందులో ఏదైనా తేడా ఉంటే వెంటనే తగిన సలహాలు పాటించాలి. కొన్ని ఆహారపు నియమాలు కానీ, ఎక్సర్సైజ్ కానీ, అవసరమైతే కొన్ని మందులు కానీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. లేదంటే ఒకవేళ ఆ టైంలో నార్మల్ గా ఉంటే 24 weeks టైంలో మళ్ళీ ఒకసారి షుగర్ టెస్ట్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఇది 75 grams గ్లూకోజ్ ఇచ్చి చెక్ చేస్తారు. దీన్ని 75 gram OGTT అంటారు. ఆ టెస్ట్ లో షుగర్ ఉన్నది లేనిది నిర్ధారణ అవుతుంది.
1: గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు. సో డాక్టర్ గారు, ఒకవేళ షుగర్ ఉందా లేదా అని నిర్ధారించడానికి OGTT గానీ, HbA1c గానీ, ఇతర రక్త పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. తర్వాత డాక్టర్ గారు సూచన మేరకు ఎక్సర్సైజ్ గానీ, ఫుడ్ లో మార్పులు కానీ చేసి అవసరం ఉన్న చోట మెడిసిన్స్ వాడమన్నారు. ఇలా మెడిసిన్స్ వాడినప్పుడు ఒక అంటారు కదా డాక్టర్ గారు, తల్లి ఏ తిన్నా గానీ గర్భంలో ఉండే శిశువు పైన కూడా ప్రభావం చూపిస్తుందని. ఈ డయాబెటిక్ సంబంధించిన మెడిసిన్స్ జెస్టేషనల్ డయాబెటీస్ తో తల్లికి ఇచ్చినప్పుడు గర్భస్థ శిశువు పైన కూడా ప్రభావం చూపిస్తుందా?
0: జెస్టేషనల్ డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది మెయిన్లీ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ డైట్ అండి. మేజర్ థింగ్, 80% మందిలో డైట్ ద్వారానే కంట్రోల్ అవుతుంది. డైట్ అండ్ కొంచెం వ్యాయామం, రోజు ఒక 30 minutes కాలినడక అండ్ ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేస్తే 80% మందిలో కంట్రోల్ అవుతుంది. అది కాకుండా రెగ్యులర్ గా షుగర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే వీళ్ళలో స్పెషల్ గా తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అంటాము. అది ఖచ్చితంగా ఫాస్టింగ్ షుగర్ తో పాటు తిన్న తర్వాత పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ అనేవి రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఉండాలి.
1: అంటే ఒకవేళ మెడిసిన్స్ వాడాల్సిన పరిస్థితి వస్తే ఆ గర్భస్థ శిశువు పైన దుష్ప్రభావం ఏమైనా ఉంటుందా?
0: పైన చెప్పినట్టు ఇప్పుడు డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ వీటితోని గనక కంట్రోల్ అవ్వకపోతే అలాంటి వారు వెంటనే ఎండోక్రైనాలజిస్ట్ ని సంప్రదించాలి. ఎండోక్రైనాలజిస్ట్ వారు మీ షుగర్ లెవెల్స్ ని చూసి దాన్ని బట్టి ఇన్సులిన్ గానీ లేదా కొన్ని మందులు గానీ ఇవ్వడం జరుగుతుంది. అయితే చాలా వరకు ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది శిశువు పైన ఎలాంటి ప్రభావం చూపించదు. కొంతమందిలో మటుకి లైక్ ఇంతకుముందు PCOD ఉన్న వాళ్ళలో కానీ, బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో కానీ కొన్ని మందులు రాయడం జరుగుతుంది. ఆ మందుల వల్ల కూడా శిశువు పైన ఎటువంటి ఎఫెక్ట్ ప్రభావం అనేది లేని మెడిసిన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒకవేళ డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో కనుక కంట్రోల్ అవ్వకపోతే కొన్ని మందులు ఇవ్వబడతాయి. ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్సులిన్ తో పాటు కొన్నిసార్లు అవసరమైతే కొన్ని మందులు, ఏవైతే శిశువుని ఎఫెక్ట్ చేయవో, తల్లికి వెయిట్ గెయిన్ కాకుండా శిశువు పైన ఎలాంటి దుష్ప్రభావం లేని మందులు సిఫార్సు చేయబడతాయి.
1: డాక్టర్ గారు, ఒకసారి డెలివరీ అయిన తర్వాత ఈ జెస్టేషనల్ డయాబెటీస్ కంటిన్యూ అవుతుందా, లేదంటే అలా గర్భంతో పాటు వచ్చి గర్భంతో పాటే పోతుందా?
0: జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల, ప్రెగ్నెన్సీలో ఏర్పడే ప్లసెంటా నుంచి వచ్చే కొన్ని హార్మోన్స్ వల్ల ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఈ ప్లాసెంటా డెలివరీ తర్వాత ప్లాసెంటా బయటకు వచ్చేస్తుందో అప్పుడు ఈ హార్మోన్ లెవెల్స్ అన్ని 50% ఆఫ్ ద ఉమెన్ లో నార్మల్ అయిపోతాయి. సో డయాబెటీస్ అనేది తగ్గిపోతుంది. కాకపోతే మేము ఉస్మానియాలో ఉన్నప్పుడు ఇలాగే ఒక స్టడీ చేయడం జరిగింది. ఇలా GDM మదర్స్ ని మేము 1 year ఫాలోఅప్ చేశాము. సో వాళ్ళకి మేము మళ్ళీ షుగర్స్ అనేవి ఒకటి ప్రెగ్నెన్సీ తర్వాత 6 weeks

0: చెక్ చేసాము, 1 ఇయర్ తర్వాత చూసాము. అందులో 40% మందికి షుగర్ అనేది అలాగే మిగిలిపోయింది. అందులో 2/3 ఆఫ్ ద మెంబర్స్ కి ప్రీ డయాబెటిస్ స్టేట్, అంటే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. 1/3 పీపుల్ కి వాళ్ళు డయాబెటిస్ గా మిగిలిపోయారు.
1: అంటే తర్వాత కూడా డయాబెటీస్ టైప్2గా మారిపోయి వాళ్ళ జీవితాంతం డయాబెటీస్ తో ఒక భాగంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటారు. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీ జెస్టేషనల్ డయాబెటీస్తో గుర్తించబడ్డప్పుడు ఏదైనా తన నిత్య జీవితంలో వార్నింగ్ సైన్స్ ఏమన్నా గమనించుకుంటూ ఉండాలంటారా? అంటే ఆల్రెడీ జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది, తన గర్భవతి, సో ఆ సమయంలో ఏదైనా ఒక సిమ్టమ్, అది అలారమింగ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఎలా గుర్తించాలి, వెంటనే డాక్టర్ని ఎలా సంప్రదించాలి?
0: జెస్టేషనల్ డయాబెటీస్ ఉండే వాళ్ళలో మనము ముఖ్యంగా భయపడేది ఒకటి బేబీ గ్రోత్ గురించి, అండ్ నెక్స్ట్ మెటర్నల్ తల్లి యొక్క ఆరోగ్యం గురించి. అయితే తల్లిలో కొంచెం బీపీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, సో అలాంటిది వాళ్ళు బీపీ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి. తర్వాత రెగ్యులర్గా స్కానింగ్స్కి వెళ్తూ ఉండాలి. కొంతమందిలో షుగర్ ఉండే వాళ్ళలో, కంట్రోల్ లేని వాళ్ళలో స్పెషల్గా లాస్ట్ 3 మంత్స్లో కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, సో అది కొంచెం గమనించుకోవాల్సి ఉంటుంది.
1: ఏ రకమైన కాంప్లికేషన్స్ వస్తాయంటారు?
0: షుగర్ వల్ల లాస్ట్ 3 మంత్స్లో చూసినట్టయితే కొంతమందిలో ఎవరిలో అయితే షుగర్ లెవెల్స్ అసలు కంట్రోల్ లేవు, అలాంటి వాళ్ళలో శిశువు సడన్ గా మరణించడం, స్టిల్ బర్త్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, లేదా ఉమ్మనీరు ఎక్కువ అవ్వడం, పాలిహైడ్రామ్నియాస్ అనేది చూస్తుంటాము. తర్వాత ముందే పెయిన్స్ రావడం, దీన్ని ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం, సో అది కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
1: సో ఖచ్చితంగా గనక డాక్టర్ గారు నిర్దేశించిన మేరకు అటు వ్యాయామం కానీ, ఆహారంలో మార్పులు కానీ, అలాగే మెడిసిన్స్ కానీ క్రమబద్ధంగా వాడినట్లయితే ఆ ప్రీటర్మ్ డెలివరీస్ రాకుండా, ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా 12 పాపను ప్రసవించే అవకాశం ఉందంటారు.
0: అవునండి, ప్రసవంతో సరిపోదండి, ప్రసవం తర్వాత కూడా 1 మంత్ తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న స్త్రీలు ఖచ్చితంగా షుగర్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ టైంలో కూడా 75 గ్రామ్ ఓజీటీటీ ఎట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో చెక్ చేశారో అట్లే 1 మంత్ కి తర్వాత 1 ఇయర్ కి కంపల్సరీ షుగర్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఇన్ కేస్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు.
0: నమస్కారం.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం, జెస్టేషనల్ డయాబెటీస్ గురించి డాక్టర్ సృజన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్. ఒకసారి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే రేపు బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852, ఇంకో నెంబరు 2324 0853, మరో నెంబరు 2955 0923 నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో

0: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వినవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

స్టూడియోకి లగ్గల సమయం 7:39:31 దాటి అలా ముందుకు వెళుతూ ఉంది. రైట్, మరి ఈ టైం మాత్రం ఫ్రెష్గా కూల్గా మరిన్ని మంచి పాటలు మాటలు, ఎస్పెషల్లీ ఎక్కువ పాటలు వినడానికి ట్రై చేద్దాం. ఇక ఏ పాటలు వింటాము అంటే పాటతో ప్రయాణంలో మంచి మంచి పాటలు, ముఖ్యంగా సినిమాల్లో పాటలు అంటే హీరో హీరోయిన్సే కాదు, కొన్ని సినిమాల్లో సినిమాతో కనెక్ట్ అయి ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్ని చూపిస్తూ సిచ్యువేషన్ సాంగ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు డైరెక్టర్స్. అలాంటి పాటలు చూస్తే ఇలాంటి ఫ్యామిలీ ఉండాలి అనే ఫీలింగ్స్ ఆడియన్స్గా మనకు కలుగుతూ ఉంది కదా. అలాంటి పాటల నుంచి కొన్ని ఫీల్ గుడ్ సాంగ్స్ మీకోసం వినిపిస్తాను. ముఖ్యంగా ఫస్ట్ వస్తున్నటువంటి పాట ఏంటంటే, సంక్రాంతి పండగకి ఊరికి వచ్చిన పిల్లలు మనవాళ్ళతో ఆ ఇల్లు ఎలా కళకళలాడుతుందో ఈ పాటలో చూపిస్తారు. శతమానం భవతి సినిమాలో పల్లెటూరి వాతావరణం కుటుంబ విలువల్ని చాలా ఫీల్ గుడ్గా ప్రజెంట్ చేశారు. లేట్ చేయకుండా ఆ పాట మీకోసం నేను వినిపిస్తాను. చిత్ర విజయేసుదాసు పాడినటువంటి పాట, రామజోగి శాస్త్రి సాహిత్యం, మిక్కీ జె మేయర్ కంపోజిషన్లో శతమానం భవతి నుంచి పాట వస్తుంది. స్టేడియం

0: ట్యూన్ వింటే చాలు మైండ్లో మొత్తము ఫ్యామిలీ, అంటే ఆ ఫ్యామిలీతో పాటు మన ఫ్యామిలీస్ కూడా కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి పాటల్ని క్రియేట్ చేశారు డైరెక్టర్స్. ఆ పాటలన్నీ కూడా మరి పాటతో ప్రయాణంలో వినిపిస్తా, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియోకి లాగల సమయం 7:36 దాటింది. రైట్, మనమున్నాం పాటతో ప్రయాణంలో. మరి ఫ్యామిలీ ఎమోషన్స్ని మరొకసారి గుర్తు చేసే కొన్ని పాటలు మీకోసం నేను వినిపిస్తాను. ఎస్పెషల్లీ తెలుగు ఫ్యామిలీ సినిమాల్లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసినటువంటి సినిమా కలిసుందాం రా. మరి వెంకటేష్ బాబు అంటేనే తప్పకుండా ఫ్యామిలీ హీరోగా అందరూ యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. మరి ఈ సినిమా నుండి ఒక వండర్ఫుల్ ట్రాక్ ఉంది. ముఖ్యంగా పెద్ద ఆయన షష్టి పూర్తల వేడుకల్లో సాగేటటువంటి ఈ సినిమా కథ అంతా కూడా దీంట్లో ఒక అద్భుతమైన పంటి పాట, అంటే కలిసుంటే కలసుకో అనే ఒక థీమ్ లైన్తో వచ్చే ఎమోషనల్ సాంగ్ మన మనసును మెలిపెడుతుందని చెప్పాలి. వెంకటేష్ గారు, విశ్వనాథ్ గారు, లక్ష్మి గారు, ఇలా ప్రతి ముఖ్యమైన పాత్ర మధ్య ఉండే ప్రేమానురాగాలను, అలాగే విడిపోయిన బంధాలు ఒకటైనప్పుడు కలిగే ఆనందాన్ని ఈ పాట అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. మనకు ఇలాంటి ఒక పెద్ద కుటుంబం ఉంటే ఎంత బాగుండు అనిపించే విధంగా ఉండే ఈ బ్యూటిఫుల్ సాంగ్ని ఇప్పుడు లైట్ చేయకుండా మనం వినేద్దాం. స్టే ట్యూన్డ్. ఎస్ఏ రాజ్కుమార్ సాహిత్యం సంగీతంలో, వేటూరు గారి సాహిత్యంలో, రాజేష్ పాండేటువంటి పాట కలిసిందాం రా నుంచి మీకోసం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా నైపుణ్యమే విజయానికి నాంది ఈ అంశం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జాయింట్ డైరెక్టర్ శ్రీ కె వేణుగోపాలరావు గారు పరిచయం ఉంటారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్పై ప్రసారమవుతుంది.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు పాటతో ప్రయాణం మీ ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే సురవి రమేష్. యస్, మనం ఈ పాటలను మామూలుగా కాదు, మన ఎమోషన్స్ని, ఫ్యామిలీ ఎమోషన్స్ని కనెక్ట్ చేసే అందమైన పాటల్ని క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ మరి వాళ్ళ క్రియేట్ చేసినటువంటి ఆ పాటల్లో ఎమోషన్ని మనం కూడా తీసుకుందాం. అలాంటి పాటల్లో మరో వండర్ఫుల్ ట్రాక్ ప్రతిరోజు పండుగ నుంచి వస్తుంది. తాతయ్య కోసం సిటీ నుంచి రకరకాల ప్రాంతాల నుంచి విడిపోయిన పిల్లలు మన వాళ్ళు అంతా ఒకే చోటు చేరుకుంటారు. ఆ ఇంట్లోకి అందరూ అడుగు పెడుతున్నప్పుడు వచ్చే ఈ పాట దూరంగా ఉండే కుటుంబాలన్నీ ఒకటైతే వచ్చే సంతోషాన్ని అద్భుతంగా చూపిస్తుంది. సాయిధరం తేజ్, రాశీకరణ మాత్రమే కాకుండా రావు రమేష్, నరేష్, మురళీ శర్మ, ప్రగతి, ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ పాటలో భాగమవుతుంది అనమాట. ఆడియన్స్ కి అరే మా ఊర్లో మా ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా అనే ఫీల్ కలుగుతూ ఉంటుంది అనమాట. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం వినిపిస్తూ ఉన్నాను. థమన్ ఎస్ఎస్ కంపోజిషన్ లో, కృష్ణకాంత్ సాహిత్యంలో శ్రీకృష్ణ పాడినటువంటి పాట ఇప్పుడు మీకోసం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అండ్ మస్తి ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు పాటతో ప్రయాణం, మీ ఆకాశవాణి వివిధ భారతిలో. రైట్, మస్తు మస్తు పాటలు వింటూ ఉంటే సమయం అలా తెలియకుండా వెళ్ళిపోతుంది. 7:48 దాటింది. రైట్, మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో వండర్ఫుల్ ట్రాక్. ఒకటే ఫ్రేమ్లో ఒక 30-40 మంది ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే అది స్టార్ ఫ్యామిలీ అంతా కనబడితే ఎలా ఉంటుంది? భలే ఖుషి అవుతుంది కదా ప్రేక్షకులుగా మనకు. మరి మహేష్ బాబుతో పాటు జయసుధా, శియాజ్ షిండే, రేవతి, నరేష్, ప్రణీత ఇలా చాలా మంది, దాదాపు 30-40 మంది ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారు. నిజమైన పండుగ వాతావరణం, అందరి కలిసి డ్యాన్స్ చేయడం, అల్లరి చేయడం, ఒకరినొకరు ఆట పెట్టించుకోవడం చూస్తుంటే థియేటర్లో ఆడియన్స్ కూడా వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టే అనిపిస్తుంది. మిక్కీ జీ మేయర్ ఇచ్చినటువంటి ఈ క్లాసిక్ ట్యూన్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ ఆ ఫీల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఇంతకీ ఏ సినిమా తెలుసా? బ్రహ్మోత్సవం నుంచి వచ్చేస్తుంది వండర్ఫుల్ ట్రాక్. అబ్బాయి జోత్పుర్కర్ పాడినటువంటి మస్తు పాట ఇప్పుడు మీకోసం.

యాజ్ అ వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ బ్రహ్మోత్సవం నుంచి విన్నారు కదా. వావ్, ఈ పాట మొత్తం ఫుల్ స్టార్ క్యాస్టింగ్ తోటి, దిల్ ఖుషి చేసేటటువంటి యాక్టింగ్ తోటి భలే ఉంటుంది. పాట అంతా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి పాటలు మరి శ్రీకాంత్ అత్తలా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. ఎనీవేస్, మనము పాటతో ప్రయాణంలో మరి ఫ్యామిలీ సాంగ్స్ తోటి మూడ్ని అంతా క్రియేట్ చేసే పాటలు మనం వింటూ ఉన్నాం పాటతో ప్రయాణంలో. మరో వండర్ఫుల్ ట్రాక్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. వినయ విధేయ రామ అనే సినిమా అనగానే అందరికీ యాక్షన్ సీన్స్ గుర్తొస్తాయి, కానీ అందులో ఉండే తందానే తందానే పాట ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్కి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అనమాట. రామ్ చరణ్తో పాటు ఆయన అనలుగా నటించిన ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధునందన్, రవివర్మ, అలాగే వదినలుగా నటించిన స్నేహ అండ్ అదర్ క్యారెక్టర్ అంతా కూడా ఒక కుటుంబంగా వాటిలో కనిపిస్తారు. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం వినిపిస్తూ ఉన్నాను. దేవి శ్రీప్రసాద్ కంపోజిషన్లో, శ్రీమణి సాహిత్యంలో ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడినటువంటి పాట వినయ విధేయ రామ నుంచి వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

వాట్ ఈస్ సాంగ్స్ పాడతా ప్రయాణంలో ఒకదాన్ని మించి ఒకటి ఉన్నటువంటి పాట విన్నాము. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఎమోషన్స్ని బాగా కనెక్ట్ చేసినటువంటి పాటల్ని క్రియేట్ చేయడంలో డైరెక్టర్స్ వాళ్ళ అభిరుచి ప్రకారం స్టోరీ కంటెంట్ని బట్టి చాలా బాగా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. నిజంగా ఇలాంటి పాటలన్నీ కూడా మన బ్రెయిన్లో మన మైండ్లో ఎప్పుడు అలా నిలబడిపోతూ ఉంటాయి అన్నమాట. పాట విన్నప్పుడంతా కూడా ఆ క్యారెక్టర్లన్నీ మన ముందు కనబడుతూ ఉంటాయి. సో ఎనీవేస్, ఇలాంటి పాటలు అందించిన డైరెక్టర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా మీరు క్రియేట్ చేయండి. ఓకే రైట్, ఇది ఈరోజు పాటతో ప్రయాణంలో మరి ఇంట్రెస్టింగ్ విషయాలని పాటలన్నీ కూడా విన్నారు కదా. రైట్, మరి నెక్స్ట్ 8:30 వరకు మస్తీ మజా మీకోసం రెడీగా ఉంటుంది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 8 గంటలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8 గంటలు అయ్యింది అని అంటే సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉంటే మైండ్ బ్లాక్ అయిపోయే మీమ్స్, నెట్ ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న వైరల్ రీల్స్, అస్సలు తగ్గని క్రేజీ ట్రెండ్స్, నెట్ ఇంట్లో హల్చల్ చేసిన ఆ క్రేజీ అప్డేట్స్తో మీకోసం ప్రతిరోజు రెడీగా ఉంటుంది మీ ఫేవరెట్ షో
1: కొంచెం మస్తీ బోలెడంత మజా.
0: మరి మస్తు మజాలో మస్తు మస్తుగా ఉండే ఆ విశేషాలని తెలుసుకోవాలంటే మస్తు మాత్రం మస్తు మస్తు జబర్దస్త్ పాట మీకోసం వచ్చేస్తుంది. వేటూరు గారి సాహిత్యంలో ఏ రహమాన్ కంపోజిషన్ లో రెమో ఫెర్నాండిస్ పాడినటువంటి వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ బాంబే.

0: అనిపించేటటువంటి వండర్ఫుల్ న్యూస్ అంతా కూడా మీకోసం అందిస్తాను మస్తి మజా షోలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఎస్, మస్తీ మజాలో మస్తుగా ఉండే విషయం ఏంటంటే, మన భారతీయ సాంప్రదాయంలో ఇంటికి వచ్చిన అతిథికి మొట్టమొదట ఇచ్చేది ఏంటి అంటే ఒక గ్లాసు మంచినీళ్ళు కదా. మరి జీవకోటికి ప్రాణాధారమైనటువంటి ఈ నీటికి ఇప్పుడు సరికొత్త క్రేజ్ వచ్చేసింది. నీళ్ళంటే కేవలం దాహం తీర్చే మాత్రమే కాదు, వాటిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం లాంటి ఖనిజాల వల్ల ఒక్కో నీటికి ఒక్కో అద్భుతమైన రుచి ఉంటుంది కదా. అందుకే ఇప్పుడు మార్కెట్లో ప్రీమియం వాటర్ ట్రెండ్ నడుస్తూ ఉంది. నదులు, హిమపాతాలు, సహజ ఊటల నుంచి సేకరించినటువంటి ఈ నీటికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే, అట్ ప్రెజెంట్ ఈ బిజినెస్ మార్కెట్ విలువ అక్షరాల $400 మిలియన్. మరి బాలీవుడ్ స్టార్స్ నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు అందరూ ఇప్పుడు ఈ ప్రీమియం వాటర్ బిజినెస్ వైపు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. కాలం మారింది లిజనర్స్, ఇప్పుడు తాగే నీరు ఆరోగ్యానికే కాదు సరికొత్త లైఫ్ స్టైల్కి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది అన్నట్టు. ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ వాటర్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఏంటి వాటర్ కూడా కాస్ట్ ఉండవు ఏంటి? మా ఇంట్లో బోర్ కొడితే గిర్రని దుర్రని వచ్చేస్తూ ఉంటాయి వాటర్ అని అంటారు కదా. ఎస్ఎస్, కానీ మరి ప్రపంచంలో చాలా వాటర్, కొన్ని వాటర్ అంటే బాటిల్ వాటర్ కూడా లక్షల్లో ఉంది. ఎంతో నేను చెప్తాను, మీరు మాత్రం ఇప్పుడు ఒక వండర్ఫుల్ సాంగ్ని వినేయండి. కార్తీక్, కోటి, రామజోగి శాస్త్రి, వర్ధిని, రెనీనా రెడ్డి మాన్సి పాడినటువంటి పాట. తమ్మనేసస్ కంపోజిషన్లో రామజోగి శాస్త్రి రాసినటువంటి పాట దూకుడు నుంచి వచ్చేస్తుంది. స్టేట్యూన్

0: అంటూ దూకుడు భూమి నుంచి అద్రిపోయే పాట విన్నారు కదా. ఎస్, మరి అద్రిపోయే విషయం కూడా ఉంది మన మస్తి మజాలో. ఏంటి ఈ అద్దరు గుట్టు అంటే పెళ్ళిళ్ళు చాలా కాస్ట్లీగా చేసుకోవడం అనేది ఒకటి ప్యాషన్గా అయిపోయింది. సరే, డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఏం కాదనడానికి లేదు. అయితే ప్రెజెంట్ ఒక ట్రెండ్ అంటే వాటర్ విషయంలో ఒక ట్రెండ్గా మారింది. ఏంటి అనంటే పెళ్ళిళ్ళలో చాట్ కౌంటర్లు, ఐస్ క్రీమ్ కౌంటర్లు పాతబడిపోయాయి. ఇప్పుడు మెట్రో నగరాల లగ్జరీ పెళ్లిళ్ళలో వాటర్ బార్స్ లేదా హైడ్రేషన్ సెంటర్స్ హల్చల్ చేస్తున్నాయి తెలుసా. కాస్ట్లీ మద్యంలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రీమియం నీళ్లను ఇక్కడ గ్లాసుల్లో పోసి సర్వ్ చేస్తున్నారు. జనం కూడా వీటితో సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోతున్నారు. అన్నట్టు మీకు ఒక విషయం తెలుసా, కాస్ట్లీయెస్ట్ వాటర్ బాటిల్స్ వాటర్ ఎక్కడ దొరుకుతున్నాయి తెలుసా? చెత్త స్టే ట్యూన్డ్.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా. వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: 20 రూపాయలు, 20 రూపాయలు అంటే 20 రూపాయలకు వచ్చేటటువంటి, ఇంకొంచెం కాస్ట్ అయితే 50 రూపాయలకు వచ్చేటటువంటి వాటర్ బాటిల్స్ గురించి మనం వినుంటాము, కొనుంటాము కదా. కానీ వీటి ధర వింటే మై మైండ్ బ్లాక్ అవ్వాల్సింది. జపాన్కు చెందిన

నా కొన్న నిగరి అనే ఒక వాటర్ కంపెనీ వాటర్ బాటిల్ నిగరి లీటర్ ధర 100,000 రూపాయల పైన ఉంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆక్వా డి క్రిస్టలో ట్రిబ్యూటో ఏ ముడిగ్లియాని అనే ఒక వాటర్ బాటిల్ నీటి బాటిల్ ధర అక్షరాల 50 నుంచి 55 లక్షల రూపాయలు ఉంటుందట. అంతేకాదు జపాన్లోని ఫిలికో జ్యువెలరీ అనే ఒక కంపెనీ 14,000 నుంచి 1,00,000 దాకా ఉంటుంది మరి వాటర్ బాటిల్ ధర. అలాగే జర్మనీలో తయారయ్యేటటువంటి నేవాస్ అనే కంపెనీది 80,000 నుంచి 97,000 ఉంటుంది. ఇక కెనడాలో అయితే 10,000 BC అనే ఒక వాటర్ బాటిల్ అమ్ముతారట, 9,000 నుంచి 97,000 వరకు ఉంటుంది. ఇక అమెరికాలో అయితే బ్లింగ్ H2O అనేది 18,000 నుంచి 25,000. ఇక నార్వేలో స్మాల్ బర్డే అనే వాటర్ బాటిల్ 15,000. అలాగే ఫిన్లాండ్లో వీన్ అనేది 22,500 నుంచి 6,500. అలాగే అంటే స్లోవేనియాలో 3,000 నుంచి 4,000. అక్కడ కెనడాలోనే అక్వాడకో అనే కంపెనీ 800 నుంచి 1,200 వరకు ఇలాగా రకరకాల కాస్ట్లీయెస్ట్ వాటర్ బాటిల్స్ని అమ్ముతూ ఉన్నాయన్నమాట. ఏదేమైనా కూడా వాటర్ని సేఫ్గా చూసుకోవాల్సిన సేవ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా 100,000 రూపాయలు నీళ్లు తాగకపోయినా పర్లేదు, కానీ అట్ ప్రజెంట్ ప్రస్తుత వర్షాకాలంలో మనం తాగే నీటి విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే సగం రోగాలు నీళ్ల వల్లే వస్తాయి. కాబట్టి ఇంట్లో నీటిని బాగా కాచి చల్లార్చి తాగండి, లేదా మంచి ప్యూరిఫైయర్లను వాడండి. లగ్జరీ ఏదైనా ఆరోగ్యాన్ని మించింది లేదు కదా. స్టే ట్యూన్, స్టే హైడ్రేట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినోదం అందించడానికి రంజిత్ అండ్ చిత్ర గారు వచ్చేస్తున్నారు వానా పాటతోటి. స్టూడియో ఉంటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: మీరు వింటున్నారు మస్తి మజా, మీ ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎక్కడ జరిగింది అనే దానిపై క్లారిటీ లేదు, కానీ ఏం జరిగింది అనేది మాత్రం చెప్తా. వీడియో వైరల్ అయినా కూడా విషయం చాలా ఇంపార్టెంట్, కాబట్టి దీన్ని ఎస్పెషల్లీ చెప్పాలనుకున్నాను. ముఖ్యంగా ఈ ఒక వీడియో అంటే వైరల్గా మారినటువంటి ఒక వీడియోలో, జనరల్గా మోకాళ్లలో నీళ్ళు వస్తే స్కూళ్లకు కాలేజీలకు హాలిడేస్ ఇస్తారు, థియేటర్లు మాల్స్ మూసేస్తారు, కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఎక్స్ ప్లాట్ఫామ్లో ఎట్ ట్రూ సర్కిల్ 7 అనే ఒక ఐడిలో షేర్ అయినటువంటి ఒక వీడియో ఇప్పుడు నెట్లో తెగ హల్చల్ చేస్తుంది. ఏముంది అందులో అంటే, మోకాళ్ల లోతు వరద నీరు చేరిన జిమ్, ఏంటంటే కసరత్తు చేసే స్థలం అనమాట. ఎంతటి జిమ్ అలవాటు ఉన్న వాళ్ళైనా కూడా వర్షం వస్తే గమ్మున ఇంకో గంట పడుకుంటాం కదా, నాలాంటి వాళ్ళు అయితే తప్పకుండా అలాగే చేస్తారు, అందుకే నేను జిమ్కి వెళ్ళను. ఓకే రైట్. కానీ ఈ వీడియోలో జిమ్ బాయ్స్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ట్రేడ్మిల్లు వ్యాయామాలు యంత్రాలతో నీళ్లలో మునిగి ఉన్నా కూడా లైట్ తీసుకొని ఆ నీళ్లలోనే డంబెల్స్ ఎత్తుతూ బైసెప్స్ చేస్తూ తెగ వర్కౌట్ చేసేస్తున్నారు. వాళ్ళ కమిట్మెంట్ చూస్తుంటే భలే అనిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం, వీడియో చూడడానికి ఫన్నీగానే ఉన్న సోషల్ మీడియాలో ట్రెండ్ కోసం రీల్స్ కోసం ప్రయత్నం చేసిన వర్షాకాలంలో మాత్రం నీళ్లతో ఇలాంటి ప్రమాదకరమైన ప్రయత్నాలు అస్సలు చేయదు. ఎందుకంటే మరి వాటర్ అన్నీ వచ్చేసిన తర్వాత అక్కడంతా ఐరన్ ఉంటుంది, కాబట్టి కరెంట్ షాక్లు వచ్చే ఛాన్స్ ఉంది, పైగా ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. సో స్టే సేఫ్, స్టే హెల్తీ, స్టే ట్యూన్ ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. చాలా రోజుల తర్వాత విన్నటువంటి వండర్ఫుల్ ట్రాక్, కందికొండ సాహిత్యంలో సందీప్ చౌత సంగీతంలో శృతి పాఠక్ పాడినటువంటి పాట బుజ్జిగాడు మూవీ నుంచి. ఈ పాట తర్వాత మీరేమంటారంటే తప్పకుండా ఒకటి అలవాటు చేసుకుంటారు, ఏంటంటే ట్ర. ఎస్, ఈ పాట వింటే తప్పకుండా మీకు కూడా అది అలవాటు అవుతుంది. ఏంటా ట్ర వినండి.

0: ట్రై యాజ్ మీరు నిజంగా నిజం చెప్పండి, నిజం చెప్పండి, ఒకసారి మీరు అని వింటారు కదా ట్రే, ఏది మీరు మరొకసారి మరొకసారి మరొకసారి అని ట్రే. దట్స్ నైస్. సో సాంగ్స్ ఇలా కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు, మంచి మంచి మ్యూజిక్ని క్రియేట్ చేస్తూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్స్. మన మ్యూజిక్ ఉన్నటువంటి పవర్ ఎలాంటిది, ఇలాంటి పవర్ఫుల్ సాంగ్స్ కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఓ మై డాగ్, ఓ మై డాగ్, తప్పుగా మీరేం వినలేదు, నేను అనలేదు. ప్రెజెంట్ ఆ డాగ్ ట్రెండింగ్గా మారింది. ఇంతకీ ఏంటా డాగ్ అంటే హాట్ డాగ్ అండి, హాట్ డాగ్. ఎస్, మనం 10 నిమిషాల్లో ముచ్చట పడితేనే అంటే టైం సరిపోదు అలాంటిది. అమెరికాలో ఒక ఆయన కేవలం 10 నిమిషాల్లో ఏకంగా 66 హాట్ డాగ్స్, అంటే ఒక బ్రెడ్ ముక్క ఉంటుంది దాంట్లో ఒక చీజ్ లాంటిది అలాంటి పెట్టి తింటూ ఉంటారనమాట, మరి ఫారిన్ కంట్రీస్లో అవి ఎక్కువగా ఉంటాయి, అలాంటివి ఏకంగా 66 హాట్ డాగ్స్ లాగింగ్ చేసి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. వినడానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. మన దగ్గర పెళ్లిళ్లలో లాఠీ లాంటి పూరీలో ప్లేట్ల కొద్ది బిర్యానీ లాగింగ్ చేసి వాళ్ళని చూసాం, కానీ ఈ హాట్ డాగ్ సంఘం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. అందుకొంచి అది వైరల్గా మారింది. ఇలాంటి వైరల్ న్యూస్ ప్రతిరోజు వినాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మనం ఉన్నాం మస్తి మజాలో. మస్తి మజా తర్వాత మీకు తెలుసు కదా ఏకచిత్ర గానంలో ఒక స్పెషల్ మూవీ గురించి మంచి మంచి పాటలన్నీ కూడా వినిపిస్తాను. ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేస్తుంది లాల్లా భీమ్లా అంటూ భీమ్లా నాయక్ నుంచి అరుణ్ కౌండిన్య పాడినటువంటి పాట త్రివిక్రమ్ శ్రీనివాస్ సాహిత్యంలో ఎస్ఎస్ థమన్ కంపోజిషన్.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా నైపుణ్యమే విజయానికి నాంది ఈ అంశంపై మాట్లాడడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జాయింట్ డైరెక్టర్ శ్రీ కె వేణుగోపాలరావు గారు రేపు మన స్టూడియోకి విచ్చేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్పై వినవచ్చు.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. కథ మారినా కాలం మారినా కొన్ని ఆల్బమ్స్లోని ప్రతి పాట ఒక ఎమోషన్, ఒకే ప్రేమ కావ్యంలోని అమృత స్వరాల సమ్మేళనమే ప్రతిరోజు మీకోసం రెడీ చేస్తుంది ఏకచిత్రగానం. ఎస్, ఈరోజు మన ఏకచిత్రగానంలో ఒక బ్యూటిఫుల్ రిలేషన్పై వచ్చిన సినిమా గురించి మాట్లాడుకుంటూ పాటలు విందాం. ఇందుకు ఏంటా సినిమా అంటే, నాన్న వేసే ప్రతి అడుగు కొడుకు ఎదుగుదల కోసమే, కానీ ఆ అతి జాగ్రత్తే కొడుకుకి ఒక జైలులా మారితే, తండ్రి కొడుకుల మధ్య ఉండే ఆ సున్నితమైన ప్రేమ కోపం ఘర్షణల సమాహారమే 2006లో వచ్చినటువంటి టాలీవుడ్ క్లాసిక్ బుమ్మరిల్. మరి ఈ ఫ్యామిలీ ఎమోషన్ని తన మ్యూజికల్ మ్యాజిక్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. మరి ఈ సినిమాలోని ప్రతి పాట ఒక సంచలనం, ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక ఎమోషన్. కథలోని ఫీల్ని తన ట్యూన్స్తో ప్రేక్షకుల గుండెల్లోకి నేరుగా ఇంజెక్ట్ చేసిన డిఎస్పి మ్యూజిక్ ముచ్చటతోనే ఈరోజు షోని మనము స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మరి దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో చంద్రబోస్ ఆండ్రియా మరి సాహిత్యాన్ని అందించారు. రంజిత్ ఆండ్రియా పాడినటువంటి పాట బొమ్మరిల నుంచి మీకోసం వచ్చేస్తుంది. లైఫ్లో ఫ్రీడమ్ లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలుసా? మరి చుట్టూ ఇంతమంది ఉన్నా తన మనసులో మాట చెప్పుకోవాలని ఒక మోడర్న్ రోమియో ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను, స్టేడియం ఉంటుంది.

0: అంటే అదిరిపోయే పాటలు ఇంకా ఇంకా ఈ సినిమా నుంచి వినిపిస్తా, దానికోసం ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, ఇంకో నెంబరు 23240853, మరో నెంబరు 23550

0: 23 నెంబర్లకు కాల్ చేసి మరి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ప్రసారమవుతుంది. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాగ్ల సమయం 8:41:05.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ లో సమయం 8:41:45 దాటి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మీరు వింటున్నారు ఏకచిత్ర గానం మీ ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మే ఆర్జే సురభి రమేష్. మరి ఏకచిత్ర గానంలో ఈరోజు వండర్ఫుల్ మూవీ బొమ్మరిల్లు సినిమా నుంచి అందమైన పాటలు మీకోసం రెడీ చేసి ఉంచాను. ఒక ఆల్రెడీ ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నాం కదా. ఇక నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్లేక ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే కేవలం స్టార్స్ ఉంటే సరిపోదు, కథను నమ్మే గుండె ఉండాలి. బొమ్మరిల్లు కథ విన్నప్పుడు అప్పుడు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఇది ఒక డాక్యుమెంటరీలా ఉంది, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అని డౌట్ పడ్డారట. కానీ నిర్మాత దిల్రాజు గారు మాత్రం ఈ కథలోని ఎమోషన్ని బలంగా నమ్మారు. మొదట ఈ మూవీకి నాన్న లేదా హ్యాపీ హోమ్ అనుకున్నారట. కానీ తండ్రి ప్రేమతో నిర్మించిన ఆ అందమైన బోనుని, కుటుంబ బంధాన్ని ఒకేసారి రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ భాస్కర్ లాస్ట్ మినిట్లో బొమ్మరిల్లు అనే పేరు ఓకే చేశారు. మరి బొమ్మరిల్లు సిద్ధు క్యారెక్టర్ని కాకుండా, అంటే ఈ సినిమాలో సిద్ధార్థ క్యారెక్టర్ కాకుండా ఊహించుకోవడం కొంచెం కష్టమే, క్రిటికల్గానే అనిపిస్తుంది. లవర్ బాయ్గా జెనీలియాతో క్యూట్ కెమిస్ట్రీ పండిస్తూనే క్లైమాక్స్కి వచ్చేసరికి తనలోని ఎమోషన్ని యాక్టింగ్తో థియేటర్లని సైలెంట్ చేసి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సిద్ధార్థ్, హీరో సిద్ధార్థ్. మరి ఈ సినిమా నుంచి మరో వండర్ఫుల్ ట్రాక్ ఇప్పుడు మీకోసం రెడీగా ఉంది. ప్రేమ అనేది ఎప్పుడు ఎవరితో ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు కదా. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న లైఫ్లోకి ఒక దేవతలాంటి అమ్మాయి వస్తే ఆ ఫీలింగ్ మామూలుగా ఉండదు. మరి అలాంటి వండర్ఫుల్ ఫీలింగ్ ట్రావెల్ చేసే ఒక వండర్ఫుల్ సాంగ్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు, అలాగే పాడారు కూడా. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: ఎస్, పాట మొత్తం విన్న తర్వాత మీకు అందరికీ అలవాటైనటువంటి ఒకే ఒకటి రైట్, ఇలాంటి అనిపించే మరిన్ని పాటలు బొమ్మరిల నుంచి వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మనమున్నాం ఏకచిత్ర గానంలో. బొమ్మరిల్లు సినిమాలోని పాటలు, ఆ సినిమాకి సంబంధించిన మాటలు తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమాలో అమాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ హాసి అనే క్యారెక్టర్ కదా, జెనీలియా యాక్ట్ చేసినటువంటి ఈ మోస్ట్ ఐకానిక్ క్యారెక్టర్ వెనుక ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఉందట. ఏంటి అది అనంటే, డైరెక్టర్ భాస్కర్ గారు తన నిజ జీవితంలో చూసిన ఒక అమ్మాయి ప్రవర్తనను, బాడీ లాంగ్వేజ్ను స్ఫూర్తిగా తీసుకుని ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. మొదట మోడ్రన్గా ఉండే జెనీలియా ఈ అమాయకపు రోల్ చేయగలదా అని టీం డౌట్ పడినా, తను మాత్రం తన కెరీర్ బెస్ట్ యాక్టింగ్తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. మరి ఇప్పుడు మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. ఒక సీతాకోక చిలకల స్వేచ్ఛగా తిరిగే అమ్మాయి, ఒక పద్ధతి గల సాంప్రదాయ కుటుంబంలోకి అడుగు పెడితే వచ్చే ఆ సందడే వేరు. భాస్కర్ బట్ల కలం నుండి జాలువారిన బొమ్మను గీస్తే నీలా ఉంది అంటూ గోపిక పూర్ణిమ, జీన్ శ్రీనివాస్ పాడినటువంటి అద్భుతమైనటువంటి పాట ఇప్పుడు మీకోసం. స్టే ట్యూన్డ్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. మనం ఉన్నాం ఏకచిత్ర గానంలో. మరి బొమ్మారెడ్డి మూవీ గురించి, మూవీలో పాటలని వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. మరి ఎస్పెషల్లీ బొమ్మారెడ్డి సినిమా పేరు చెప్పగానే ఇప్పటికీ మన ప్లేలిస్ట్లో రిపీట్ మోడ్లో వినేటటువంటి ఒక పాట ఉంటుంది. ఏంటా పాట ఒకసారి గుర్తు చేసుకోండి. ఎస్, అదే అదే అదే అదే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఎప్పుడు వినే పాట అదేనండి, ఆ పాటే అంటున్నాను. మరి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సాంగ్ గుర్తుంది కదా, దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినటువంటి ఈ బ్యూటిఫుల్ ట్యూన్కి వేరే సింగర్స్ కంటే కూడా హీరో సిద్ధార్థ్ వాయిస్ అయితేనే పర్ఫెక్ట్ యూత్ ఫీల్ వస్తుందని నమ్మారు, అందుకొంచే డిసైడ్ అయ్యారట. మరి సిద్ధార్థ్ కూడా అంతే మ్యూజికల్గా పాడి ఆడియోని చార్ట్ బస్టర్ చేశారు. లేట్ చేయకుండా ఆ పాట వినేద్దాం స్టూడియో.

ప్రేమిస్తున్నా అని చెప్పడానికి పడే ఆ మధురమైన తపనను హీరో సిద్ధార్థ్ తనదైన వాయిస్తో మ్యాజిక్ చేశారు కదా. అంతే, అనంత శ్రీరామ్ అందించినటువంటి ఆ లిరిక్స్ని చాలా బ్యూటిఫుల్గా పాడడం జరిగింది. మరి బొమ్మరిల్లు సినిమాలో ప్రతి పాట ఒక డైమండ్ లాగా ఉంటుందన్నమాట. ప్రతి పాట, ప్రతి ఒక్క ట్యూన్ కూడా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి పాటలన్నింటినీ ఒకేసారి వినే అవకాశం మీకు ఆకాశవాణి వివిధ భారతి అందిస్తుంది ఏకచిత్రగానం ద్వారా. సో ప్రతిరోజు ఏకచిత్రగానం 8:30 నుంచి 9:15 వరకు ప్రసారం అవుతుంది. తప్పకుండా వినండి. ఒకే సినిమాలో అన్ని పాటలు ఎంజాయ్ చేయండి, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ల సమయం 9 గంటలు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670-4949494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా నైపుణ్యమే విజయానికి నాంది ఈ అంశంపై మాట్లాడడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జాయింట్ డైరెక్టర్ శ్రీ కె

0: వేణుగోపాలరావు గారు స్టూడియోకి వచ్చేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై వినవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మాలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆజేశ్వర భరమేష్. మనం ఉన్నాం ఏక చిత్రగానంలో. బొమ్మరిల్లు సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు మంచి పాటలు కూడా వింటూ ఉన్నాం. బొమ్మరిల్లు సినిమా అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆ గుండెల్ని పిండేసే క్లైమాక్స్ సీన్ కదా. నువ్వు కోరుకుంటే కొడుకుని ఇస్తానన్నా, కానీ నాకంటూ ఒక లైఫ్ అంటూ సిద్ధార్థ మాట్లాడే డైలాగ్స్ అబ్బూర్ రవి గారి పెన్ను నుండి అద్భుతంగా అనమాట. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ప్రకాష్ రాజ్ సిద్ధార్థుల మధ్య వచ్చే ఆ హెవీ ఎమోషనల్ సీన్స్ ను కేవలం 1 or 2 టేక్స్ లోనే ఓకే చేశారట. ఆ ఇద్దరు లెజెండరీ నటుల పెర్ఫార్మెన్స్ వల్లనే ఆ సీన్ అంత న్యాచురల్ గా వచ్చింది. రైట్, మరి ఇలాంటి విషయాలతో పాటు మంచి పాట కూడా మీకోసం రెడీగా ఉంది. జీవితంలో మనం ఊహించని మలుపులు ఎదురైనప్పుడు మనసు పడే ఆ వేదనను మాటల్లో చెప్పలేం. లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఈ అద్భుతమైన సాహిత్యానికి సాగర్ వాయిస్ అందించారు. మరి మీకోసం వచ్చేసిన పాట స్టే ట్యూన్.

0: జీవితంలో మనం ఊహించని మలుపులు ఎదురైనప్పుడు మనసు పడే ఆ వేదనను సిరిమెనెల సీతారామ శాస్త్రి గారి మాటల్లో వినాం కదా, అద్భుతంగా పాడారు సాగర్. ఇలాంటి పాటతో పాటు మీరు అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక పాట నేను ప్లే చేశాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆజేశ్వర రమేష్. మనమున్నాం ఏకచిత్ర గానంలో. బొమ్మరిల్లు సినిమా గురించి మాట్లాడుకుంటూ మంచి మంచి పాటలు వింటూ ఉన్నాం. అందరూ ఇంకొక పాట వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే అది వినిపించే ముందు కేవలం 5 నుండి 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కినటువంటి ఈ బొమ్మరిల్లు అప్పట్లోనే 25 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్ట. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి దాటింది. ఈ సక్సెస్ చూస్తే తమిళం, బెంగాలీ, ఒరియాతో పాటు హిందీలో కూడా మరి ఈ మూవీని రీమేక్ చేయడం జరిగింది. సరే, దేవిశ్రీ ప్రసాద్ అంటే ఎంత బ్యూటిఫుల్ మెలోడీస్ ఇస్తారో, అంత మంచి జోష్ఫుల్ సాంగ్స్ కూడా వేస్తారు. మరి ఈ సినిమాలో లవ్ ఎమోషన్స్ ఎంత ఉన్నా మన తెలంగాణ నేటివిటీతో వచ్చే ఆ పెళ్లి సందడి జాతర వైబ్స్ ఇచ్చే కిక్ వేరు ఉంటుంది కదా. నవీన్, మురళి, ప్రియాప్రకాష్ ఎనర్జెటిక్ వాయిస్తో మరి కులశేఖర్ రాసినటువంటి ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ అద్రిపోయే మ్యూజిక్ అందించారు. ఆ పాటే లాల్లు దర్వాజ కడలేచి. అక్కడ పాట విందాం స్టేడియం.

0: Yes, ఈ పాట విన్న తర్వాత ఫుల్ మీల్స్ తిన్నంత ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదా. ఏదేమైనా బొమ్మరెల్లో ఎవర్ గ్రీన్ మూవీ 20 ఏళ్ళు ఇప్పటికీ ప్రతి ఇంట్లో జరిగే కథగా నిలిచినటువంటి ఈ బొమ్మరెల్లో ఎప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్. మరి పిల్లలకి వస్తువులు వసతులతో కూడిన బొమ్మరెల్లు ఇవ్వడం కంటే వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకుని నమ్మకాన్ని ఇవ్వడమే నిజమైన పేరెంటింగ్. ప్రేమించండి కానీ ఆ ప్రేమతో బంధించకంటూ ఒక మెసేజ్ని అందించేటువంటి ఈ బ్యూటిఫుల్ సినిమా నుంచి మంచి పాటలు కూడా విన్నారు. ఈరోజు ఏకచిత్రగణంలో బొమ్మరెల్లు మూవీ నుండి పాటలు విన్నారు కదా. మరి రేపు మరో మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ విందాం. వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.
0: స్టూడియో క్లాక్ సమయం 9:15 వస్తుంది. 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. 9:30 వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమల కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ స్టూడియో క్లాక్లో సమయం 10 గంటలు దాటి 25 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10 గంటల 1 నిమిషం దాటింది. మరి పగటి వేళ పరుగులన్నీ ముగిసి అలసిన ప్రాణం విశ్రాంతి కోరుకునే వేళ కదా. మరి నిశ్శబ్దాన్ని సంగీతంతో అభిషేకించే సమయం ఇది. స్వర మాలికలతో మీ హృదయాలను పలకరించడానికి విచ్చేసింది మధురిమ.
2: ఆకాశవాణి అలవరుసలపై తేలివచ్చి వివిధ

0: భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి.
1: కొన్ని అంతే, చెలి సొగసు, తల బిరుసు రెండూ ఒకే చోటుంటాయి. మల్లెలు ఒక పక్క ఉంటే మంటలు మరొక పక్క ఉన్నట్టు. అడుగులు వేస్తూ అలా వెడుతూ ఉంటే మనసు లాగేస్తుందని, తిప్పుకుంటూ వయ్యారాలు పోతే మతి కాస్తా పోతుందని, ద్వేషమున్న చోటే ప్రేమ ఉంటుందని, కసిరే విసురులోనే కలిమి చెలిమి ఉంటుందని పాడుతున్న తొలినాటి గేయం టక్కరి దొంగ చక్కని చుక్క. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి రచన, సత్యం సంగీతం.
2: చుక్క, ఏ చక్కని చుక్కా

నడకలు చూస్తే మనసవుతుంది, కులు కులు చూస్తే మదిపోతుంది. ఆహా ఓయబ్బో ఏమి సింగారం ఓయబ్బో.

చూడు నీకు చూడు మగవాడు కాడు జతగాడు నవ్వు అరనవ్వు రతనాల పెదవి పైరు ఒక కంట మంటలను మెరిపించు ఒక కంట మంటలను మెరిపించు కానీ ఒక కంట మల్లెలను కురిపించు ఓయబ్బో ఏమి చెల్లి సొగసు ఓయబ్బో ఏమి తల బిరుసు ఓయబ్బో ఏమి చెల్లి సొగసు ఓయబ్బో

0: కలిచేవు కానీ ఆ పైన నన్ను ప్రేమించేవు. ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు, ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు. నీ నడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మతిపోతుంది. ఆహా ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం.
1: మలయ పవనాన్ని తేరుగా చేసుకుని మేఘమాలికల్లో తేలిపోతూ దారిని తగిలిన కొండను చుట్టుకుని నీరై పారినట్టుగా పగలైనా రే అయినా భావన ఉన్నంతవరకు జీవం ఉంటుందని, భావన వెనుకున్న మమతే ఈ జగతికి శక్తి అని, తుమ్మిదకు ఒకే పుష్పం కాక అనేక పుష్పాలపై వాలటంలో వింతలేదని, జీవిత గమనం ఎలా సాగాలో ప్రబోధించే గీతం ఇది. శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు.

0: లక్ష్మి.
1: చిన్నపిల్లల్ని చూస్తే ముద్దు చేయటమే కాదు, తగువు పెట్టుకోవటం కొంతమందికి సరదా. పెద్దయినా ఆ సరదా పోదు. దంపతులైన తర్వాత కూడా మీకు మీరే మాకు మేమే అన్నట్టుగా ఆలోచన ఉంటే కొంచెం కష్టమే కదా. అది చేస్తాను ఇది చేస్తాను అంటూ ప్రతిజ్ఞలు చేసేసి పెళ్లి చేసుకుని తీరా కార్యరూపంలో మాటలు బూటకాలు నటనలు అయితే ఇంతే, మధ్యవర్తితో మొరపెట్టుకోవాల్సిందే కదా. మిస్సమ్మ చిత్రంలో పి లీల, ఏఎం రాజా, పింగళి నాగేంద్రరావు రచన, సాళూరి రాజేశ్వరరావు సంగీతం.

పిల్లలకు ఆటలు వేడుక, యవ్వనంలో సయ్యాట వేడుక, మధ్య వయస్సులో అలనాటి ముచ్చట్లే వేడుక, అన్ని వయస్సులో భగవద్ దర్శనం వేడుక. అందుకు భక్తుడు చేయాల్సింది వేడుకోవటమే. సంభవామి యుగే యుగేగా అవతరించిన గోపాల లీలలు భక్తిరసంలో తొలిచి కొలిస్తే కృష్ణ ప్రేమ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆరుద్ర రచన, పింజాల సంగీతం.

0: ಮೋಹನ ರೂಪ ಗೋಪಾಲ.
1: మొదట కొంచెం కొంచెంగా చంద్రోదయం కనిపించినా జాబిల్లిలోంచి వెన్నెల అలా అలా జాలువారటం, జాలువారిన వెన్నెలపై లేత మలయ మారుతాం. ఇంకే విరహం, అందులో తరుణం, మనస్సు వలపు నిలిస్తే, కన్నులు విరిసి ప్రేమగీతి పాడితే ఈ హిందుస్థానీ రాజశ్రీ రాగంలా ఉండే ఈ పాట అవుతుంది. పాతాళ భైరవి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి లీల, పింగళి రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

కష్టాలు తీరి కడగళ్లు పోయి ఎదురీతలో అలసి కన్నీరులో తడిసి ఆ ఉక్క నుంచి ఆ చెరసాల నుంచి మనసుకు రెక్కలు కట్టుకుని ఎగిరి తన కన్నీటిని తుడిచే వేలు కోసం కరుణ చూపించే చేతి కొనల కోసం పరిగెత్తుకుపోవాలని బరువెత్తిన గుండెతో ఆ తరంలో పాడిన ఈ పాట ఈ తరంలో కూడా

స్వచ్ఛంగా వినిపిస్తూనే ఉంటుంది ఆ గళం. అమ్మ కోసం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, పి ఆదినారాయణరావు సంగీతం.

చిన్నప్పుడు విబ్జయార్ ఏడు రంగుల్ని వేగంగా తిప్పితే తెల్లగావటం గుర్తుండే ఉంటుంది. వయసుకు ఏడు రంగులు ఉన్నా కూడా మనసు మాత్రం అవన్నీ కలిసి తెల్లగా ఉంటుంది అని అంటూ కంటి పాపల నీలిమని, పచ్చని పసిమి వయస్సుని, ఆ పసిమి సొగసును, కొసల నారింజ రంగుని, సంజ కింజాయి ఎరుపు బుగ్గలని ఈ సౌందర్యం మొత్తం ఇంద్రధనువుతో పోల్చి అది ఎక్కుపెట్టగలిగిన ధీరుడు ఎవరు అని వేచి చూస్తున్నాను అంటున్న గేయం ఇంద్రధనుస్సు చిత్రంలో పి. సుశీల, ఆత్రేయ రచన కె. వి. మహదేవన్ సంగీతం.

కళలకు ఊహలకు యవ్వనం ఒక ఆసరా. యవ్వనానికి ముఖ్య ఘట్టం మరో మనిషితో మనువు. తిలకం దిద్దినా, పారాణి చుట్టినా, వరచూపులు చూసినా, పెదవి కిసుక్కుమని నవ్వు శబ్దం చేసినా, ఓ సన్నని సన్నాయి మూతకు, ఓ చల్లని పన్నీటి జల్లుకు, చిలిపి ఊహకు, కలికి మెడలో పడిన తాళికి బంధం వేస్తూ నందనవనంలో మధుర స్వప్నంలాగా సాగిపోతున్న యుగళగీతం. ఆత్మీయుల చిత్రంలో ఘంటసాల పీసుశీల, శ్రీ నారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

మంచితనం మనిషి మనసుకు సంబంధించింది. అనురాగం అవతలివారితో మనకున్న బంధానికి సంబంధించింది. ఆ అనురాగానికి విరుగుడు అనుమానం. అది దహించి నిజమైన నిప్పు కంటే ఎక్కువగా వెలుగుతూ ఉంటుంది. ఆదరించే దరిచేరిన, అవమానించి దూరముంచిన, అందులో పరాయి ప్రమేయం లేనంతవరకు పర్వాలేదని, మనసును మమతను గుర్తు చేసుకుని తన మంచితనాన్ని తెలుసుకోమంటున్న గీతం. బంగారు కళల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆత్రేయ రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

మౌనంగా ఉండే పూలవనానికి పిట్ట పాటే అందం, నిండైన రాసనగరికి సాలభంజికే అందం. సుకుమారమైన కన్ని మనసును అక్కను చేర్చుకుంటే అల్లుకుపోతుందని, ప్రేమను జాలువారించే కనుదోయిపై బాసలు చేసుకుంటూ మనసు కోవిలలో కొలివి తీర్చుకుంటూ అచ్చతెలుగు పాటలో పాడుకుంటున్న అనురాగ గీతం ఇది. నేను మనిషిని చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన వేదా సంగీతం.

చెడుచేసి పాపాన్ని ప్రేమించి తాపాన్ని పొందేందుకు అవి మనుషులు కాదని, పల్లెత్తుమాట అనకపోయినా కన్నెత్తి మన వంక చూడకపోయినా మనసును రసప్లావితం చేస్తూ వెన్నలాంటి మనసున్న కఠినాత్మునిలా మునిలా ఎక్కడో దాక్కున్నా ఎక్కడో గుండెల్లో దాచుకున్న ఉలితేలిన శిల్పాన్ని సంబోధిస్తూ పాడిన పాట. అమరశిల్పి జక్కని చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, సి నారాయణరెడ్డి గేయం, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఎక్కడో దాక్కున్నా, ఎక్కడో గుండెల్లో దాచుకున్న ఉలితేలిని శిల్పాన్ని సంబోధిస్తూ పాడిన పాట. అమరశిల్పి జక్కన చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, సి నారాయణరెడ్డి గేయం, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

రాగం లాల పాడుతుంటే అర్థం నిద్ర లేపుతూ ఉంటుంది కొన్నిసార్లు. కొన్ని జీవితాలు అంతే, పగలు వెళ్లి చీకట్లు కమ్మే సమయానికి వెన్నెల వెచ్చి వెలుగులు నింపుతుంది. వెన్నెల్ని చూద్దామనుకున్నప్పుడు మొబ్బడ్డం వచ్చి చీకట్లు తిరిగి నింపుతుంది. మగడు ప్రియుడు వదిలి వెళ్ళిపోయినా ఒడిచేరిన ఒడుతడిని లాలిపుచ్చుతూ ఉయ్యలు లూపుతూ తన గాథని గోడుని వినిపిస్తున్న గానం. ఇది కథ కాదు చిత్రంలో పి సుశీల, ఆత్రేయ రచన ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

లాలిత్యలాళనలో జోళాలలు ఉయ్యలలు ఉంటూనే ఉంటాయి, వింటూనే ఉంటాం. నిద్రపిచ్చే ప్రయత్నంలో భాగంగా లాలిలా ఉండే పాట శుభరాత్రి గీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఇంతవరకు నాటిమేటి సినీ గీతమాలిక మధురేమ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
1: రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా నైపుణ్యమే విజయానికి నాంది అనే అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ

ఫ్యాన్స్ డైరెక్టర్ శ్రీ కె వేణుగోపాలరావు గారితో పరిచయం. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz ప్రసారమవుతుంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి IAS గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324 0852 2324 0853 ఇంకో నెంబరు 2955 0923 నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు.

రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో వెన్నెముక నొప్పులు కారణాలు చికిత్స డాక్టర్ ఎన్ ఆనంద్ గారితో పరిచయం ఉంటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.